శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: అండ్ సస్టైనబుల్ స్పేస్ డొమైన్ యాంకర్డ్ ఇన్ ఇంటర్నేషనల్ లా డైలాగ్ అండ్ మల్టీలేటరల్ కోఆపరేషన్ సైంటిఫిక్ డేటా మస్ట్ సర్వ్ ద కామన్ గుడ్ విత్ ఓపెన్నెస్ అండ్ ఇంటిగ్రిటీ ఇండియా స్పేస్ జర్నీ రిఫ్లెక్ట్స్ దిస్ ఫిలాసఫీ.
1: Parliamentary Affairs Minister Kiran Rijiju has described the parliamentary form of democracy as the best form of governance in the world. He was addressing students of Jawahar Navodaya Vidyalayas after presenting awards of 27th National Youth Parliament Competition 2025-26 at GMC Balyogi Auditorium in Parliament House. In cricket, India thrashed Bangladesh by 40 runs in the first semi-final of the Women's Asia Cup 2026 at the Dubai International Cricket Stadium, securing their place in the final. And that is the end of this news bulletin.
2: Akashavani Tirupati Kendram 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు భక్తి రంజనీలో దేవి కీర్తనలు వింటారు.

0: శ్రోతలు, మీరింతవరకు భక్తిరంజనీలో నాతియా కలం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత ఎండి ఇషాక్ గారు.
1: قال الله تبارك وتعالى في كلام المجيد أو فرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر صدق الله العظيم سروتران انترمو صدر لرا سرشتي کرتا سرو ستی والتدو سروان نتدو پرما پویترودو సర్వవ్యాపి నిరాకారుడు అయినటువంటి అల్లాహ్, అల్లాహ్ దయ వల్ల మనము ఏహలోకంలో మానవులుగా అల్లాహ్ తాలా మనల్ని సృష్టించినాడు. ఒకటి ఏహలోకము, రెండవది పరలోకం. ఏహలోక జీవితము శాశ్వతమైనది కాదు, పరలోక జీవితము శాశ్వతమైనది. మానవులు ఈ ఏహలోకంలో జయం పొందాలనుకుంటారు, ప్రతి ఒక్కరూ జయం పొందాలనుకుంటారు. అల్లాహ్ కూడా ప్రతి ఒక్కరిని జయం ఇవ్వాలనుకుంటున్నారు. మానవులు అనుకునేది ఏహలోకం వరకే, మనము సంపాదిస్తాము, వ్యాపారం చేస్తాము, బిజినెస్ చేస్తాము, ఇదంతా మనం ఇహలోకం వరకే. కానీ అల్లాహ్ అనుకునింది మనకు ఇహలోకంలో కూడా జయం, పరలోకంలో కూడా శాశ్వతంగా మనం జయం పొందాలని అల్లాహ్ కోరుతున్నారు. అదే అల్లాహ్ తాలా ఈ యొక్క ఖురాన్ లో చెప్తున్నారు. సూరే అస్రులు వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, సమయం యొక్క సాక్షిగా చెప్తున్నారు. నేను ఇహలోకంలో ప్రతి ఒక్కరూ నష్టంలో ఉన్న వాళ్లే. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ఇన్నల్ ఇన్సాన అంటే మానవులు, పూర్తి ప్రపంచంలో ఉండే మానవులందరూ నష్టంలో ఉన్నారు అని అల్లాహ్ చెప్తున్నారు ఖురాన్ ద్వారా. కానీ ఎవరి జీవితంలో అయితే నాలుగు మాటలుంటాయో, నాలుగు విధాలుగా వాళ్ళు జీవితం గడుపుతారో, వాళ్ళు వరకే జయం పొందుతున్నారు అని అల్లాహ్ చెప్తున్నారు. దానిలో మొట్టమొదటిది అల్లాహ్ చెప్తున్నారు ఇల్లల్ లదీన ఆమను. అల్లా చెప్తున్నారు ఎవరైతే నా మీద విశ్వాసం తెచ్చినారో, అంటే ఈ సృష్టిని ఎవరైతే సృష్టించినాడో అతన్ని మనం తెలుసుకోవాలి. సృష్టి ఒకరిత ఒక్కడే ఆరాధనకి అర్హుడు. సృష్టి ఎప్పుడు దైవం కాదు. సృష్టికర్త ఈ 18,000 జీవరాశుల్ని సృష్టించి వాళ్ళని పోషిస్తా ఉండే అతను అల్లాహ్. అల్లా చెప్తున్నారు నన్ను ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు జయం పొందిన వాళ్ళు. దాని తర్వాత అల్లా మీద విశ్వాసం తెచ్చిన తర్వాత మంచి పనులు చేయాలి. అల్లా చెప్తున్నారు ఇల్లల్ లదీన ఆమను వఅమిలు సాలిహాత్. వఅమిలు సాలిహాత్ అనగా మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు అంటే నమాజ్, ఉపవాసము, విధిదానము, హజ్ యాత్ర, ఇది ఇస్లాం యొక్క ధర్మాలు. ఇదే కాదు, మనం ఎవరిని కష్టపెట్టకూడదు, ప్రతి ఒక్కరిని మనం సహాయపడాలి. పువ్వు లాంటి జీవితం మనం గడపాలా, ముళ్ళు లాంటి జీవితం మనం గడపకూడదు, అబద్ధం చెప్పకూడదు, జూదం ఆడకూడదు, సారాయి తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు. అల్లా చెప్తున్నారు పరాయి స్త్రీని చెడు బుద్ధితో చూసినా కూడా అది వ్యభిచారం అన్నారు. అటువంటి అల్లా తాలా చెప్తున్నారు ఎవరైతే నా మీద విశ్వాసం తీసుకొచ్చినారో, దాని తర్వాత మంచి పనులు చేసినారు, దాని తర్వాత అల్లా చెప్తున్నాడు మూడో మాట వతవాసో బిల్ హక్, యథార్థమైన మాట ఇతరులకి అందజేయాలి. యథార్థమైన మాట ఇతరులకి అందజేయాలి. అల్లా చెప్తున్నారు మీరు యథార్థమైన మాటల్ని ఇతరుని చెప్పండి, మంచి మాటలు మంచి వైపు అందరినీ పిలవండి.

0: అల్లాహ్ ఖురాన్ లో చెప్తున్నారు, కుంతుం ఖైరా ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్, ఓ మానవులారా నేను మీకు ఒక పని మీద సృష్టించినాను, ఆ పని ఏమంటే కుంతుం ఖైరా ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. అల్లాహ్ చెప్తున్నారు మీరు ఇతరులని మంచి వైపు పిలవండి, మంచి కార్యముల వైపు పిలవండి, చెడు నుంచి మీరు అందరినీ నిర్మూలించండి, వారిని కాపాడండి. ఈ పని మనం తవాసో బిల్ హక్ ద్వారా మనం ఇతరులకి మంచి ఇది మనం చేయాలి, ఉపదేశం చేయాలి. దాని తర్వాత అల్లాహ్ చెప్తున్నారు తవాసో బిస్ సబర్, సబర్ అంటే ఓర్పుగా ఉండాలి. ఈ జీవితంలో మనకు ఎన్నో విధాలుగా పరీక్షలు జరుగుతాయి. ఈ యొక్క ఇహలోకం పరీక్ష కోసం అల్లాహ్ తాలా మనకు పంపించినారు. ఇహలోకంలో ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా పరీక్ష జరుగుతుంది. కొంతమందికి అనారోగ్యం ద్వారా పరీక్ష జరుగుతుంది, కొంతమంది అప్పుల్లో కూరుకొని పోతారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండదు, చాలా విధాలుగా మనిషికి అల్లాహ్ అనే అతను పరీక్ష తీసుకుంటారు. ఆ పరీక్షలో మేము ఓర్పుగా ఉండాలి. ఏ విధంగా అంటే ఈ రోజుల్లో కొంత ఏదైనా చిన్న టెన్షన్ వస్తే మానవులు ఏం చేస్తున్నారు, ఏదైనా సూసైడ్ చేసుకోవడం గానీ లేకుంటే టాబ్లెట్స్ తినేయడం గాని ఉరి వేసుకోవడం గాని ఇటువంటివి చేయకూడదు. అల్లా చెప్తున్నారు మీరు ఓర్పుగా జీవితం గడపండి. ఓర్పు లేకపోతే మనం ఇంట్లో కూడా సుఖంగా జీవితం గడపలేము. ఎప్పుడు మన దాంట్లో ఓర్పు ఉండాలి. అల్లా చెప్తున్నారు ఈ నాలుగు మాటలు ఎవరి జీవితంలో ఉన్నాయో వాళ్ళు జయం పొందిన వాళ్ళు. అల్లా మనందరికీ పూర్తి ప్రపంచంలో ఉండే మానవులందరికీ ఈ నాలుగు మాటల మీద నడుచుకునే అవకాశాన్ని ప్రసాదించుగాక.
1: శ్రోతలు మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత ఎండి ఇషాక్ గారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
4: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వరిలో సమగ్ర పోషక యాజమాన్యం, పశువుల పేడ ఎరువు, అట్లే వేరుశనగలో కొన్ని సూచనలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

వరిలో సమగ్ర పోషక యాజమాన్యం అన్న విషయానికి వస్తే, వరి పంటలో సరైన పోషకాలను సకాలంలో అందించడం ద్వారా వరిలో కలిగే పోషక లోపాలను సవరించి పంట దిగుబడిని పెంచుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్యాన్నే సమగ్ర పోషక యాజమాన్యం అంటారు. వరిలో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల వినియోగం ద్వారా పోషకాల యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు. ముఖ్యంగా నత్రజని ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువులు కలిపి వాడినట్లయితే 20 నుండి 25% వరకు నత్రజని ఎరువును ఆదా చేయవచ్చు. వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలయదొనడం ద్వారా సేంద్రియ పదార్థం భూమిలో అభివృద్ధి చెంది నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువులను 20 నుండి 25% వరకు ఆదా చేయవచ్చు. జీవన ఎరువులైన అజొల్లా, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, పాస్ఫో బ్యాక్టీరియా వంటి ఎరువులను వాడటం ద్వారా నత్రజని, భాస్వరం ఎరువుల మోతాదును 10 నుండి 20% వరకు తగ్గించవచ్చు. అజొల్లా విషయానికొస్తే, వరి పొలం దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు నిలవగట్టి 100 నుండి 150 కిలోల అజొల్లా వేసి 2 నుండి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలయదొన్నాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని నేలకు చేరవేస్తుంది. నీలి ఆకుపచ్చ సైవలాలు విషయానికొస్తే, వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. నాచు నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసి 7 నుండి 10 రోజుల మధ్య మడిలో పలచగా నీరు నిలవగట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లాలి. అజిటోబ్యాక్టర్ విషయానికొస్తే, ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ను

పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. దీనివల్ల ఎకరాకు 8 నుండి 16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజోస్పైరిల్లం విషయానికొస్తే ఇది కూడా ఎజిటోబ్యాక్టర్ జీవన ఎరువులాగా పనిచేస్తుంది. ఫాస్ఫోబ్యాక్టీరియా విషయానికొస్తే ఇది భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువు. భూమిలో లభ్యం కాని భాస్వరంను కరిగించి మొక్కకు ఉపయోగపడే విధంగా మార్చుతుంది. ఈ జీవన ఎరువును 2 విధాలుగా వినియోగించుకోవచ్చు. మొదటిది, విత్తన శుద్ధి ద్వారా 1 ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ పట్టించి విత్తుకోవాలి. లేదా 1 కిలో జీవన ఎరువును బాగా చీకిన 20 కిలోల పశువు ఎరువుతో పాటు కలిపి వేసుకోవాలి. ఈ మోతాదు 1 ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నత్రజని ఎరువును 3 దఫాలుగా 3 సమాన భాగాలుగా చేసి మొదటి దఫ నాటుకు ముందు దమ్ములోను, 2వ దఫ దుబ్బు చేసే దశలోను, 3వ దఫ అంకురం దశలో వేసుకోవాలి. బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 1 నుండి 2 రోజుల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగిలిన సగభాగాన్ని వేయాలి. రేగడి నేలలో అయితే ఆఖరి దమ్ములో ఒకేసారి పూర్తిగా వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గానీ అంకురం ఏర్పడే దశలో గానీ వేయకూడదు, దమ్ములోనే వేయటం మంచిది. ఇప్పుడు చెప్పిన పద్ధతుల ద్వారా వరిలో సమగ్ర పోషక యాజమాన్యం పాటించి వరిలో మంచి దిగుబడులను సాధించవచ్చు. పశువుల పేడ ఎరువు అన్న విషయం గురించి తెలుసుకుందామా? రైతులకు ఎంతో ఉపయోగపడే సేంద్రియ ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో సేంద్రియ ఎరువులు ఒక ముఖ్యమైన భాగం. మొక్కకు కావలసిన పోషకాలు అందించడమే గాక భౌతిక లక్షణాలలోనూ అనేక ప్రయోజనకరమైన మార్పులు కలుగుతాయి. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేదానికి తోడ్పడే సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువుల్లో ముఖ్యమైనది, రైతులు ఎన్నో సంవత్సరాల నుండి ఉపయోగించే ఎరువుల్లో ముఖ్యమైనది పశువుల పేడ ఎరువు. సాధారణంగా రైతులు పెరటిలో పశువుల పేడను, చెత్తను ఒక కుప్పగా పోస్తుంటారు. ఇది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం వల్ల పోషక విలువ తగ్గిపోతుంది. పశువుల ఎరువును జాగ్రత్తగా ఒక గొయ్యిలో భద్రపరిస్తే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. పశువుల కొట్టం దగ్గర సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల సంఖ్యను బట్టి అవసరమైన పొడవు వెడల్పుతో లోతు మాత్రం 3 అడుగులు ఉండేటట్లు గొయ్యి తవ్వుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో తడిచిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుండి పోసుకురావాలి. 1 గజం భాగంలో సుమారు 6 అంగుళాల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతినంతా నింపుకుంటూ భూమి మట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత బురద మట్టితో కప్పాలి. 3 నుండి 4 నెలలకు బాగా చివికిపోతుంది. ఇది పొలానికి తోలే సమయానికి మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. గుంత చుట్టూ సుమారు 1 అడుగు ఎత్తు గట్టు వేసి వర్షపు నీరు దిగకుండా చూడాలి. ఈ విధంగా తయారైన పశువుల ఎరువులో నత్రజని 0.5 నుండి 1.5%, భాస్వరం 0.3 నుండి 0.9%, పొటాష్ 0.5 నుండి 1.9% ఉంటాయి. కాబట్టి ఇన్ని లాభాలున్న పశువుల పేడ ఎరువును ఇప్పుడు తెలిపిన విధంగా తయారు చేసుకుని సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఇక వర్షాధార వేరుశనగలో మంచి దిగుబడులు సాధించాలంటే సూచనలు రైతన్నలు తప్పక పాటించాలి. విత్తన శుద్ధి విషయానికొస్తే విత్తనాలపై బీజామృతం, పంచగవ్య చల్లి నీడలో ఆరబెట్టాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత పసుపు రంగు, తెలుపు రంగు పళ్ళాలు గ్రీసు లేదా ఆముదం పూసి మొక్కల కన్నా కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తెలుసుకోవచ్చు. కంచె పంటల విషయానికొస్తే ప్రధాన పంట చుట్టూ 3 లేదా 4 వరుసలలో జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటలను వేసుకోవడం వల్ల మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. పురుగులు తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. ఎర్ర పంటల విషయానికొస్తే ప్రధాన పంటలో అక్కడక్కడ బంతి, ఆముదం వంటి పంటలు వేయడం వల్ల శనగ

0: పచ్చపురుగు, పొగాకు లద్దె పురుగుల గుడ్లు ఎర్ర పంటలపై పెడతాయి. వాటిని గమనించి నాశనం చేయవచ్చు. పూత దశలో ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల శనగ పచ్చపురుగు, పొగాకు లద్దె పురుగు ఉధృతి తెలుసుకోవచ్చు. తర్వాత విత్తనాలు మొలకెత్తిన 15 నుండి 20 రోజుల తర్వాత ఎకరానికి 15 నుండి 20 పక్షి స్థావరాలను పంటకు కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల పక్షులు శత్రు పురుగులను ఏరుకుని తింటాయి. అట్లే వేపగింజల కషాయం పిచికారితో పురుగుల గుడ్లు నాశనం చేసి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: శ్రోతలు, మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు,

0: రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే,
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్బంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె. నాగరత్న తెలియజేస్తూ,
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు

0: కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. अथ वार्ताः. प्रधानमंत्री श्री नरेंद्र मोदी समुद्घोषितवान् यत् भारतम् अन्ताराष्ट्रिय विधि नियमानां संवाद विधेहे बहुपक्षीय सहाय्य भावनाधारेण सुरक्षित शांतिपूर्ण शाश्वत रूपकस्य अंतरिक्ष मंडलस्य पूर्णं सुदृढं च समर्थनं संधारयति. प्रधानमंत्री श्री नरेंद्र मोदी प्रोक्तवान् यत् वैज्ञानिक तथ्यानि पारदर्शी सत्यनिष्ठतया समग्र लोक कल्याणाय विनियुक्तानि स्युः. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: India's approach is rooted in Vasudhaiv Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనె బ్రాజిల్, చీన్, మిస్ర్, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య 11 ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన్ దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ ఆఫ్రికాయా రాష్ట్రపతి సిరిల్ రామాఫోసా ఇత్యసౌ, మిశ్ర దేశీయ రాష్ట్రపతి అబ్దేల్ ఫతహ్ అల్ సీసీ, ఇండోనేషియాయా రాష్ట్రపతి ప్రభువో సుబియాంతో, ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పెజేక్విష్కియన్ ఇత్యసౌ, అబుధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యసౌ, అథ ఇథియోపియాయాః ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఇత్యేతం సమేత్య వైశ్విక నేతారః సమ్మేళనే భాగం భజిష్యంతి. బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఆలక్ష్య దిల్లీ యాతాయాత ఆరక్షి బలేన సంసూచితం యత్ అద్య

నిమిషాలకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన చిత్రగీత కదంబం ప్రసారం, 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం, ఇక 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వర్షాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి రిలే, ఇక 10:25 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇక ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఇక 7:00 చిత్రగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు మరియు కోళ్లల్లో బాహ్య పరాణా జీవుల నివారణపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్ల్యూ దీప్తి గారి ప్రసంగం. ఇక 7:30 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ కార్యక్రమం 8:40 తిరిగి 9:15 ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్

40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్దారించడంలో ఉన్న లోపాలు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దిల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ

0: 79వ సమాపేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నహీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్ తో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన, సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఆర్ సురేంద్ర గారి స్వీయ కవితలు వింటారు. వినబోయే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖల్లో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఆర్ సురేంద్ర గారి స్వీయ కవితలు వింటారు. వినబోయే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: కవిత శీర్షిక:
5: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: కాలం ముందుకు సాగిపోతూ ఉంటుంది, కానీ చరిత్ర మాత్రం మనకు ఎన్నో జ్ఞాపకాలను, పాఠాలను అందిస్తూ ఉంటుంది. గతంలో ఈరోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ మహానుభావుల స్ఫూర్తిని మన హృదయాల్లో నిలిపే కార్యక్రమం చరిత్రలో ఈరోజు. మరి ఆ చరిత్రలో ఈనాటి విశేషాలేమిటో తెలుసుకుందామా? దేశ స్వాతంత్రోద్యమంలో గాంధేయ సిద్ధాంతాలకు అంకితమై సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయులు ఆచార్య వినోబా భావే. 1895 సెప్టెంబర్ 11, అంటే ఈ రోజున, మహారాష్ట్రలోని గాగోడే గ్రామంలో జన్మించిన వినోబా భావే మహాత్మాగాంధీ ఆలోచనలకు ప్రభావితులై సత్యం, అహింస, సేవా మార్గంలో పయనించారు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. అయితే ఆయన పేరు దేశమంతటా చిరస్థాయిగా నిలిచింది మాత్రం భూదానోద్యమం ద్వారా. అంటే 1951 తెలంగాణలోని పోచంపల్లి ప్రాంతంలో పేదలకు భూమి అవసరం అని తెలుసుకున్న వినోబా భావే, భూమి ఉన్నవారు తమ భూమిలో కొంత భాగాన్ని భూమి లేని వారికి ఇవ్వగలరా అని ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు స్పందించిన ఒక భూస్వామి తన భూమిని దానం చేయడానికి ముందుకు వచ్చారు. అక్కడి నుండి ప్రారంభమైంది భూదానోద్యమం. ఆ తర్వాత ఈ భూదానోద్యమం దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా మారింది. విన్నారుగా శ్రోతలు, సమాజంలో మార్పు బలవంతంతో కాదు, ప్రేమతో, నమ్మకంతో, మానవత్వంతో రావాలన్నది వినోబా భావే విశ్వాసం. మరి తన కోసం ఏమీ కోరుకోకుండా సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుని జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

శ్రోతలు చరిత్రలో ఈరోజు వింటున్నారు. కవిత్వాన్ని దేశభక్తి స్వరంగా మార్చిన మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1882 డిసెంబర్ 11 తమిళనాడులోని ఎట్టయాపురంలో జన్మించిన భారతి చిన్నప్పటి నుండే అద్భుతమైన కవితా ప్రతిభను ప్రదర్శించారు. మహాత్మా గాంధీ కంటే ముందే స్వాతంత్ర్య భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన జాతీయవాద కవుల్లో ఆయన ప్రముఖులు. తన కవితలు వ్యాసాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్యాన్ని, స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు. అంతేకాకుండా స్త్రీలకు సమాన హక్కులు, విద్య, కులమత భేదాలు లేని సమాజం కోసం ఆయన గళమెత్తారు. భయం లేదు అనే ఆయన స్ఫూర్తిదాయక సందేశం నేటికీ యువతకు ధైర్యాన్ని నింపుతోంది. అయితే శ్రోతలు, కేవలం 38 ఏళ్ల జీవితంలోని సాహిత్యానికి, దేశానికి చెరగని సేవ చేసిన మహాకవి భారతి 1921 సెప్టెంబర్ 11 కన్నుమూశారు.

శ్రోతలు చరిత్రలో ఈరోజు వింటున్నారు. హిందీ సాహిత్యానికి తన సున్నితమైన కవిత్వంతో ప్రత్యేకమైన అందాన్ని అందించిన మహాకవయిత్రి మహాదేవి వర్మ 1907 మార్చి 26 ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో జన్మించిన ఈవిడ కవయిత్రిగానే కాకుండా రచయిత్రిగా, విద్యావేత్తగా విశేష సేవలు అందించారు. హిందీ సాహిత్యంలోని ఛాయావాద యుగానికి చెందిన ప్రముఖ కవయిత్రిగా గుర్తింపు పొందిన మహాదేవి వర్మ రచనల్లో ప్రకృతి, కరుణ, విరహం, స్త్రీల జీవిత అనుభవాలు సున్నితంగా ప్రతిబింబించాయి. వారి సాహిత్య సేవలకు గాను జ్ఞానపీఠ పురస్కారంతో పాటు ఎన్నో గౌరవాలు కూడా లభించాయి. అయితే శ్రోతలు, 1987 సెప్టెంబర్ 11 ఈవిడ కన్నుమూశారు.

శ్రోతలు, చరిత్ర ఒక పుస్తకం కాదు, అది మనిషి సాధనకు సాక్ష్యం. ఆలోచన మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే సమాజం మారుతుంది. గతాన్ని గౌరవిద్దాం, పాఠాలను గ్రహిద్దాం, మంచి మార్గంలో ముందుకు సాగుదాం. శ్రోతలు, మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.

0: శ్రోతలు, ప్రభాత రేఖల్లో ఇప్పుడు ఆర్ సురేంద్ర గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక మనసులు మిగలాలి కదా, ఆకలి తీరు వరకే మృగాల వేట, మరి ఎంతవరకో ఈ మనుషుల వేట. ఏమిటి కుతంత్రం, అసలు ఎందుకో యుద్ధం? హితం కోరేదే మానవత్వం, వినాశనం కాకూడదు ఏ దేశ అభిమతం. అసలు మనిషే మిగలకుంటే ఎక్కడుంటుంది అగ్రాధిపత్యం? ఏమి ఆశించి ఆవహిస్తున్నదో ఈ ఉన్మాదం, సిగ్గు విడిచి ఏ సిరాతో లిఖించాలి ఈ ఉదంతం? సురులకు అసురులు శత్రువులు, ఎందుకో మనుషులకు మనుషులే శత్రువులు. సురులకు అసురులు శత్రువులు, ఎందుకో మనుషులకు మనుషులే శత్రువులు. సాంకేతికంగా చంద్రయానం మానవత్వంలో పాతాళానికి పయనం. సాంకేతికంగా చంద్రయానం మానవత్వంలో పాతాళానికి పయనం. రగులుతున్న ఈ మారణ హోమంలో సమిధుల్లా రాలిపోతున్నారు సామాన్య జనం. ఇది ఎరుగకుంటే మానవాళికే పెను ప్రమాదం. ఏమైపోతుందో ఈ ప్రపంచం, ఎక్కడుందో లోపం, విడనాడాలి మౌనం, ఇక మీదట కాకూడదు మనకు శాపం. నాకు ఎందుకు అని అనుకోకు, కోన అంటుకోక మునిపే కొండలోని మంటను ఆర్పేయాలి. నాకు ఎందుకు అని అనుకోకు, కోన అంటుకోక మునిపే కొండలోని మంటను ఆర్పేయాలి. రాకాసు పుండుగా మారక మునిపే వ్రణంతో రణం చేసి శస్త్రచికిత్స చేయాలి. కవిత శీర్షిక అమ్మ మనసు కుశాలవుతది. ఇంతవరకు అమ్మకో కానికైనా ఇచ్చానా అని ఆలోచనలో పడి, ఏదీ స్ఫురణకు రాక సిగ్గుపడి, వడివడిగా అమ్మ ఒడి చేరి, నా ఇష్టాయిష్టాలు తెలిసిన అమ్మా, నీకు ఏది ఇష్టమో తెలియని సుపుత్రుడను అంటూ నేను ఇవ్వదలుచుకున్న బహుమతులకు మా అమ్మ అమృతపు పలుకులు. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నా నీ చెంతకు రమ్మంటావు. పుట్టినిల్లు మెట్టినిల్లు ఒకటే అయినా ఈ ఊరును ఈ గాలిని విడిచినే బతకగలనా? పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు భూదేవికి ముద్దిడుతూ నడిచిన పాదాలు నీవు ఇచ్చే చెప్పులతో దూరం చేసుకోగలనా? వానలో గోనెపట్టను గొడుగుగా అలవాటు పడ్డ నాకు నీవు ఇచ్చు

పండుగు పట్టుకోవడం తెలుసున. నూలు చీర ఇచ్చు చలువ, నీవు ఇచ్చే పట్టు చీర ఇచ్చున. కటిక నేలపై కనులార నిదుర, కటిక నేలపై కనులార నిదుర, నీవు ఇచ్చు పానుపు ఇచ్చున. పసుపు తాడు తప్ప నీవిచ్చు నగలు నా తనువు మోయగలుగున. పసుపు తాడు తప్ప నీవు ఇచ్చు నగలు నా తనువు మోయగలుగున. నీవు ఇచ్చు ఇందు భోజనం, రాగి సంగటి చింతకాయ పచ్చడిల నాకు రుచించున. నీకేది ఇష్టం అన్నావుగా, నీ మంచితనం చూసి మీ అమ్మ కడుపు చల్లగుండాలని పదుగురు దీవిస్తుంటే, మీ అమ్మ కడుపు చల్లగుండాలని పదుగురు దీవిస్తుంటే నా మనసు కుశాలగున్నది. ఇంతకంటే నాకు ఇంకేమి కానుక కావాలి కన్నా, ఇంతకంటే నాకు ఇంకేమి కానుక కావాలి కన్నా. శీర్షిక కమురు వాసన. అద్దాల మేడలో అడవి మల్లి నలుగుతుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. మట్టి చేతులు మరుగుదొడ్లు కడుగుతుంటే, మట్టి చేతులు మరుగుదొడ్లు కడుగుతుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. కూలికొచ్చిన తల్లికి సేపుకొచ్చిన చనుబాలు కారి రవిక తడిసిపోతుంటే, కూలికొచ్చిన తల్లికి సేపుకొచ్చిన చనుబాలు కారి రవిక తడిసిపోతుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. అచ్చరాలు దిద్దాల్సిన చేతులు నాలుగు రోడ్ల కోడలిలో కారు అద్దాలు తుడుస్తుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. ఈ దేశపు నీళ్లు తాగిన యువత పరాయి దేశంలో చెమటలు చిందిస్తుంటే, ఈ దేశపు నీళ్లు తాగిన యువత పరాయి దేశంలో చెమటలు చిందిస్తుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. లంకంత కొంపలో బిడ్డలు దూరమై తోడులేని వృద్ధ దంపతుల ఎదురుచూపు కళ్ళల్లో కలలు కరిగిపోతుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. పంట పండించే రైతు పిడికుడు మెతుకుల కోసం పట్నం వలసపోతుంటే, పంట పండించే రైతు పిడికెడు మెతుకుల కోసం పట్నం వలసపోతుంటే ఎక్కడో ఏదో కాలుతున్న కమురు వాసన. ఈ కమురు వాసన తెలియాలంటే మనిషిలో మిగులుండాలి కాసంతైన మానవత్వపు వాసన. ఈ కమురు వాసన తెలియాలంటే మనిషిలో మిగులుండాలి కాసంతైన మానవత్వపు వాసన. పద్యం కన్నుల్లో పలికింది. రేయంతా మేలుకుని కంగుంది కుప్పం వారి వీధి నాటకం చూసి పొద్దున్న పెద్దోళ్ళందరూ పనికెళ్ళాక పిల్లోళ్ళమంతా పొయ్యిలోని బూడిదను ముఖానికి అద్దలంలా పూసుకుని బొగ్గును నూరి పొరక పుల్లతో మీసం తీసుకుని నత్తకుళ్ళ డొల్లలను కాళ్లకు గజ్జలుగా కట్టుకుని పైగుడ్డను వీపుకు డాలుగుడ్డగా కట్టుకుని పప్పుగుత్తిని గతగా భుజాన వేసుకుని రాజు రాజొచ్చెను దుర్యోధన మహారాజు సభకొచ్చెను అని నేను పద్యం అందుకుంటే ఓటుబోయిన కుండను విజయుడు తబలా కొట్టేవాడు, ఓటుబోయిన కుండను విజయుడు తబలాలా కొట్టేవాడు. సత్తి గిన్నెతో సుప్పిగాడు తాళం వేసేవాడు, పైటా పావడతో లచ్చుంగోడు ద్రౌపదేశం వేసేవోడు. చెంగడు చీర్లు పెరికేసరికి లచ్చుంగోడి అక్క నా పైటా పావడా ఎత్తుకొస్తావా అంటూ ఎర్రక్క పొరకెత్తుకుని తిట్టుకుంటూ వచ్చేది. 30 ఏండ్లు గడిచాక ఎర్రక్క రవిక ఏయడమే మానేసిన గూని అవ్వ అయ్యింది. తాగి తాగి కాలేయం కాలిపోయి విజయుడు పొగాకు నమిలి నమిలి క్యాన్సర్తో సుబ్బిగోడు సచ్చి ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారో, దరువు లేదు తాళమూ లేదు. నిశ్శబ్దంగా చీరలు పెరికిన చెంగడు ద్రౌపదేశం లచ్చుంగోడు నా ముందు నిలుచుంటే నా గొంతు పెగలక పొడి పొడిగా పద్యం నా కన్నుల్లో తడిలా పలికింది. నా గొంతు పెగలక పొడి పొడిగా పద్యం నా కన్నుల్లో తడిలా పలికింది. కవితా శీర్షిక నీకు నేను లేను. ఏదో తెలియని వెలతి, ఏమి కావాలో తెలియని స్థితి

స్థిమితం, అసహనం, పరధ్యానం, నిద్రలేమితనం, చిరాకు, పరాకు, కోపం, కసి, కర్కశం, ఎందరున్నా ఒంటరితనం, ఏకాంతంలో విర్రితనం, జీవితమంటే విరక్తి, బ్రతకడమంటేనే అనాసక్తి. ఎందరున్నా ఒంటరితనం, ఏకాంతంలో విర్రితనం, జీవితమంటే విరక్తి, బ్రతకడమంటేనే అనాసక్తి. నిరాశ, నిస్పృహ, నిర్వేదం, నిస్తేజం, ఏకాగ్రత శూన్యం, కాలం గడవడం గగనం, అసలు సమస్యేమిటో తెలియకపోవడం, తెలిసినా క్రియాశూన్యం, లోకాన్ని వెలివేయాలనిపించడం. అసలు సమస్యేమిటో తెలియకపోవడం, తెలిసినా క్రియాశూన్యం, లోకాన్ని వెలివేయాలనిపించడం. మనలో నుండి మనం బయటపడాలనుకోవడం, శ్వాసే మోయలేని భారమవడం. మనలో నుండి మనం బయటపడాలనుకోవడం, శ్వాసే మోయలేని భారమవడం. ఈ తరుణంలో కావాలిగా ఓ లాలన, ఓ చిరుస్పర్శ, ఓ ఆప్తవాక్యం, ఓ చిన్న ఓదార్పు. ఓ లాలన, ఓ చిరుస్పర్శ, ఓ ఆప్తవాక్యం, ఓ చిన్ని ఓదార్పు. నీకు నేను లేను అనే మాట, నీకు నేను లేను అనే మాట, ఏమి కావాలి అనే ఆత్మీయత. నీకు నేను లేను అనే మాట, ఏమి కావాలి అనే ఆత్మీయత. సకల రుగ్మతలకు అమృతపు గులుకెలు, ప్రేమ రాహిత్యానికి అనురాగపు చినుకులు. సకల రుగ్మతలకు అమృతపు గులికలు, ప్రేమ రాహిత్యానికి అనురాగపు చినుకులు. కవితా శీర్షిక, మా పల్లెకు ప్రాణం పోయాలి. ఐరాలలో బస్సు దిగి గోద్యూలి వేళ నడుస్తుంటే గోగంటల సవ్వడులు, గోగిట్టల చప్పుళ్ళు, కింజాయ వర్ణాలు వర్ణించ తరమా, ఏవి కానరావే ఈనాటి తరము. ఐరాలలో బస్ దిగి గోధూలి వేళ నడుస్తుంటే గోగంటల సవ్వడులు, గోగిట్టల చప్పుళ్ళు, కింజాయ వర్ణాలు వర్ణించ తరమా, ఏవి కానరావే ఈనాటి తరము. దారి పొడువునా వరసలతో మనుషుల పలకరింపులు, పక్షుల కూకోలతో మేను పులకరింతలు. దారి పొడవునా వరసలతో మనుషుల పలకరింపులు, పక్షుల కూకోలతో మేను పులకరింతలు. బాటకి ఓవైపు చెరుకు తోటలు, మరోవైపు కందిచేలు, కనులకు ఎంత కమనీయం. ఇప్పుడేవి తారు రోడ్డులో ఆటోల పరుగులు, ఇరువైపుల ఎడారి చిహ్నాలు. తారు రోడ్డులో ఆటోల పరుగులు, ఇరువైపుల ఎడారి చిహ్నాలు. ఐరాలమ్మ గుడి దగ్గర రావి చెట్టు నీడలో విశ్రమిస్తూ ఊసులాడే కబుర్లు ఎంత వినసింపు. ముగిసిన జాతరల నీరవంలో రచ్చబండ. గోవిందరెడ్డిపల్లి మొగదాల రెడ్డోరింటి ముందర చల్లగాలి వీస్తూ ఆహ్వానం పలికే రావి చెట్లేవి. గోవిందరెడ్డిపల్లి మొగదాల రెడ్డోరింటి ముందర చల్లగాలి వీస్తూ ఆహ్వానం పలికే రావి చెట్లేవి. పల్లె ముందర నుండి ఆ చివరి నుండి మా ఇంటికి వెళ్లాలంటే అరగంట పట్టేది కుశల ప్రశ్నలకు బదులిస్తూ. ఏది ఒక్కరూ కానరారే, ఊరు గుడ్డుబోయినట్లు అందరూ ఇళ్లల్లో టీవీలకు అత్తుక్కుపోయి వీధి వీధంతా పిల్లల ఆటలతో ఎంత సందడిగా ఉండేది ఆ గుంపులేవి. అందరూ తలంచుకుని సెల్ఫోనులకు బందీలవుతూ. ఏది ఒక్కరూ కానరారే, ఊరు గుడ్డుబోయినట్లు అందరూ ఇళ్లలో టీవీలకు అత్తుక్కుపోయి వీధి వీధంతా పిల్లల ఆటలతో ఎంత సందడిగా ఉండేది ఆ గుంపులేవి. అందరూ తలంచుకుని సెల్ఫోనులకు బందీలవుతూ. పల్లెకంతా చింతకాయలిచ్చి ఆదుకున్న రెడ్డోరి చింతూపు ఏది, చిగురించిన చిలిపి ముచ్చట్లేవి. ఒక్క చింత చెట్టు కానరాదే, తాటి ముంజల రుచులు పంచే గాదోల తాటి తోపులు తాటి చెట్లేవి. దెయ్యాల వంకలో మర్రి ఓడల్లో ఊయులూగిన మర్రి ఓడలేవి. శివరాత్రితో మొదలయ్యే మఠంపల్లి మిట్టపై వీరభద్రస్వామి గుడిలో నెలనాళ్లు తిరునాళ్ళలా జరిగే మహాభారతం రేయాటలు పగటి అరికతలేవి. శివరాత్రితో మొదలయ్యే మఠంపల్లి మిట్టపై వీరభద్రస్వామి గుడిలో నెలనాళ్లు తిరునాళ్ళలా జరిగే మహా
మహాభారతం, రేయాటలు.

0: అటు హరికథలేవి. నెలలు తరబడి గనగనమంటూ తిరిగే పూజారి నరసింహారెడ్డి గారి చెరుకు గానుగలేవి. ఒరి నాట్లు వేస్తూ అలుపు తీర్చే పల్లె పాటలేవి. ఎందరి ప్రాణాలో కాపాడి ఎన్నో అవసరాలు తీర్చిన ఎడ్ల బండ్లేవి. ఎందరి ప్రాణాలో కాపాడి ఎన్నో అవసరాలు తీర్చిన ఎడ్ల బండ్లేవి. పొద్దుబోతే బువ్వ తినేసి అదరా బదరా పరుగులతో ఐరాల ట్యాకీసులో ముత్యాల ముగ్గు పంతులమ్మ తదితర చిత్రాలు చూపించిన ట్యాకీసు ఏది నమో వెంకటేశ పాటేది. పొద్దుబోతే బువ్వ తినేసి ఆదరా బాదరా పరుగులతో ఐరాల ట్యాకీసులో ముత్యాల ముగ్గు పంతులమ్మ తదితర చిత్రాలు చూపించిన ట్యాకీసు ఏది నమో వెంకటేశ పాటేది. నా పల్లె గుండె పగిలిపోయింది ప్రేమను పరిచయించి పచ్చదనం పూయించి నా పల్లెకి ప్రాణం పోయాలి మునుపటి మమకారాలను మళ్ళీ బతికించాలి. నా పల్లె గుండె పగిలిపోయింది ప్రేమను పరిచయించి పచ్చదనం పూయించి నా పల్లెకు ప్రాణం పోయాలి మునుపటి మమకారాలను మళ్ళీ బతికించాలి.
1: శ్రోతలు, ప్రభాత రేఖల్లో మీరింతవరకు ఆ సురేంద్ర గారి స్వీయ కవితలు విన్నారు. శ్రోతలు, మరి ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.

0: గోధూళి
1: ఎర్రను ఎందువలన శ్రోతలకు గమనిక. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లాగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605 లేదా 2246606 ఎస్టీడీ కోడ్ 0877. మరి శ్రోతలు ఇప్పుడు మరొక పాటను విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు శ్రోతలు. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభమైతే ప్రతి మంచి పాట మనస్సుకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి ఆ ఉత్సాహాన్ని, ఆ మాధుర్యాన్ని మీకు అందించేదే ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. కనుక కాఫీ పరిమళంతో కలిసిపోతూ ఉదయపు చల్లని గాలికి తోడై మీ హృదయ స్పందనలకు స్నేహితులయ్యే ఆ మధుర గీతాలను ఇప్పుడు ఆస్వాదిద్దాం. మరి శ్రోతలు, ఉదయరాగంలో ఇప్పుడు కుర్రాడు చిత్రంలోని ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సాగర్ మధుర గానంతో ఈ గీతానికి మరింత మాధుర్యాన్ని చేకూర్చారు. మనసులో దాచుకున్న మాటలు, మౌనంగా పలికే చూపులు, చిరునవ్వులో దాగిన ప్రేమ, ఇవన్నీ ఒక మధుర గీతంగా మన ముందుకు తీసుకువచ్చిన ఈ అందమైన పాటను ఇప్పుడు మనసారా ఆస్వాదిద్దాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు గమనిక, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605 లేదా 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. మరి శ్రోతలు ఉదయరాగం వింటూ ఉన్నారు. మరి ఉదయరాగంలో ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చిత్రంలోని ఈ గీతానికి అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చగా అనంత శ్రీరామ్ ఎన్నో గంగా సాహిత్యాన్ని అందించారు. ఎన్నో గంగా గానం ఈ పాటకు మరింత సొగసైన అనుభూతిని అందించింది. మనసును మరో కొత్త లోకంలోకి తీసుకువెళ్లే ఈ మధురమైన గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం.

శ్రోతలు, ఉదయ రాగంలో ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రంలోని ఈ పాటకు యువ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన ఉత్సాహభరితమైన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రాంబాబు గోసాల తెలుగు సాహిత్యం పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చింది. అలాగే అశ్విన్ సత్య, సుధీష్, శశికుమార్, సుభ్లాషిణి తమ ఉత్సాహభరితమైన గానంతో ఈ గీతానికి మరింత జీవం పోశారు. మరి ప్రేమ అనే బంగారు పిచ్చుక మీ హృదయ ద్వారం తట్టే ఆ మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఉత్సాహంతో నిండిన ఈ గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో మీరు ఉదయరాగం వింటున్నారు. మరి ఉదయరాగంలో ఇప్పుడు మారీ 2 చిత్రంలోని ఈ పాటకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చగా తెలుగు వర్షన్ సామ్రాట్ సాహిత్యాన్ని అందించగా ధనుష్ ఎంఎం మానసి గానం చేశారు. మాస్ బీట్ కు మధురమైన చిలిపితనానికి యువ తరపున ఉత్సాహానికి అద్దం పట్టే ఈ పాట రౌడీ బేబీ ఇప్పుడు మీకోసం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం వింటూ ఉన్నారు. మరి శ్రోతలు, ఉదయరాగంలో ఇప్పుడు ది కాల్ హిమ్ ఓజీ చిత్రంలోని ఈ అందమైన పాటకు తమన్ ఎస్ స్వరాలు సమకూర్చగా కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు. శృతి రంజని మధురమైన గానంతో ఈ గీతానికి మరింత అందాన్ని అద్దారు. ప్రేమలోని మౌనాన్ని, మనసులోని మాధుర్యాన్ని, చిరునవ్వుల్లో దాగిన అనురాగాన్ని మోసుకొస్తున్న ఈ మధుర గీతం ఇదిగోండి ఇప్పుడు మీకోసం.

శ్రోతలు, ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం మీ ఉదయాన్ని ఆహ్లాదంగా మార్చిందని భావిస్తూ రేపటి ఉదయరాగంలో మరిన్ని మధురమైన చిత్రగీతాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: their dependents. If finalized, workers whose employment or qualifying activity ends would generally have to leave the United States immediately, unless they are otherwise authorized to remain. DHS said, the present grace period disconnects the alien's lawful status from the very basis of eligibility for these employment-based non-immigrant classifications. The proposal would restore what DHS described as its earlier policy, under which a worker was expected to depart once employment with the sponsoring employer ended. Jigyasa Pandey from News Desk.
1: 25 years after the deadliest attack on U.S. soil, Americans are pausing to remember the nearly 3,000 victims of 9/11. Ceremonies and events are taking place across United States to mark the somber anniversary of the 2001 Al-Qaeda hijackings that forever changed the nation. On 11th of September 2001, four hijacked passenger planes were used as weapons. On to sports. In cricket, India produced a brilliant all-round performance to thrash Bangladesh by 40 runs in the first semi-final of the Women's Asia Cup 2026 in Dubai last night. India's victory secured their place in Women's Asia Cup 2026 final, with the second semi-final between Sri Lanka and Pakistan determining their opponents. In the second semi-final today, Pakistan will face Sri Lanka in Dubai. The match will start at 8 p.m. Indian Standard Time. The winner of that contest will meet India in the final on Sunday. India made a strong start at the World Parachuting Championship, bagging four medals including one gold, two silver and one bronze on the opening day of the event at Changwon in South Korea yesterday. The Indian women's team of Moona Agarwal, Avni Lekhara and Milisha clinched gold in the R2 10-meter air rifle standing SH1 team event. Moona Agarwal also won silver in the individual event, while Avni Lekhara got bronze. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Shagun. The Asian Age headlines, PM backs safe space for benefits for all humanity at Paris Summit, lauds ISRO and scientists, invites world to join India's space research, the paper adds. Indian space station by 2035, moon landing by 2040, says Modi. India turns diplomatic hotspot as BRICS leaders to share stage is a front page headline in the Tribune. The paper adds the national capital is set to become the center of global diplomacy. And finally, the Pioneer informs an ensemble of over 100 artists drawn from India and other member countries of BRICS is set to perform at a gala dinner that Prime Minister Narendra Modi will host for various world leaders on the opening day of the group's summit. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. 18th BRICS summit to begin at Bharat Mandapam in New Delhi tomorrow. Russian President Vladimir Putin arrives in New Delhi to attend the summit. IMF describes India as a key engine of global growth after the country's economy expanded 7.8% in first quarter of current fiscal. Trump administration proposes scrapping 60-day grace period for laid-off H-1B workers in U.S. National Testing Agency releases provisional answer keys for retest of English, Commerce and Sociology papers of UGC NET June 2026. And in cricket, India beat Bangladesh by 40 runs in first semi-final of Women's Asia Cup 2026 in Dubai. And with that, we end the morning news. Have a nice day.
3: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ

0: వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్ ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరుచేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామ సభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలకు గమనిక, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 11న శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605 లేదా 2246606, ఎస్టీడీ కోడ్ 0877.

శ్రోతలు, సినిమా అంటే కథ మాత్రమే కాదు. కథానాయకుడి నటన, కథానాయిక భావం, గీత రచయిత కలం, సంగీత దర్శకుడి స్వరం, అలాంటి సినీ కళాకారుల పరిచయాలతో, వారి చిత్రాల విశేషాలతో మధురమైన జ్ఞాపకాలను మీతో పంచుకునే కార్యక్రమం వరదగుడి చిత్రగీత కదంబం. వెండితెర

జ్ఞాపకాలను మరోసారి మనసులోకి తెచ్చుకుంటూ సినీ సంగీత సోయగాలను ఆస్వాదిస్తూ ఈనాటి వరదగుడి సినీ కార్యక్రమంలో సినీ హీరోయిన్ శ్రేయా శరణ్ నటించిన చిత్రగీత కదంబం ఇప్పుడు వింటారు. తెలుగు తెరపై సున్నితమైన ప్రేమ కథానాయికగా పరిచయమై అగ్ర కథానాయకుల సరసన మెరిసి తమిళ హిందీ చిత్రసీమల్లోనూ తనదైన గుర్తింపును తెచ్చుకొని కాలంతో పాటు తన పాత్రల ఎంపికలోనూ మార్పు చూపిస్తూ సాగుతున్న నటి శ్రేయా శరణ్ ఈరోజు చిత్రగీత కదంబంలో వీరి జన్మదినమును పురస్కరించుకుని శ్రేయా సినీ ప్రయాణంలోని మధురమైన మైలురాళ్లను గుర్తు చేసుకుంటూ వీరి చిత్రాల్లోని విశేషాలు చెప్పుకోబోయే ముందు ఓ చక్కని పాట ఇప్పుడు మీకోసం.

1982 సెప్టెంబర్ 11న హర్యానాలోని హరహర ప్రాంతంలో జన్మించిన శ్రియ ఒక సాధారణ కుటుంబం నుండి కళా ప్రపంచం వైపు అడుగులు వేసి తన ప్రతిభతో భారతీయ సినీ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రియ సినీ ప్రయాణం 2001లో విడుదలైన తెలుగు చిత్రం ఇష్టంతో ప్రారంభమైంది. తరువాత సంతోషం చిత్రం విజయానికి తొలిమెట్టుగా మారినప్పటికీ నువ్వే నువ్వే చిత్రంలో ప్రేమ కథానాయికగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరి ఆ చిత్రం నుండి ఓ మధురమైన పాట ఇదిగోండి మీకోసం.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు ఇప్పుడు వరదగుడి సినీ కార్యక్రమంలో వరదగుడి చిత్రగీత కదంబంలో ఇప్పుడు మీరు సినీ హీరోయిన్ శ్రేయాశరణ్ నటించిన చిత్రగీత కదంబం వింటూ ఉన్నారు. 1982-2003లో విడుదలైన ఠాగూర్ చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో శ్రేయ కథానాయికగా నటించారు. చిత్రం భారీ విజయం సాధించడంతో శ్రేయకు తెలుగు ప్రజల్లో మరింత అభిమానం, గుర్తింపు లభించాయి. మరి ఆ చిత్రం నుండి మరో అందమైన పాట ఇప్పుడు మీకోసం.

ఇక 2005లో వచ్చిన ఛత్రపతిలో ప్రభాస్ కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రేయ కథానాయికగా నటించారు. ఇప్పటి వరకు మనం చూసిన సున్నితమైన ప్రేమ కథానాయిక పాత్రల కంటే ఇక్కడ ఆవిడ పాత్రకు మరో కోణం కనిపిస్తుంది. సినిమా విజయంతో పాటు ప్రభాస్ శ్రియా జంట కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మరి ఈ చిత్రం నుండి ఓ చక్కని పాట ఇప్పుడు మీకోసం.

కాలం మారుతున్న కొద్దీ శ్రేయ కూడా తన పాత్రల్లో మార్పు తీసుకువచ్చారు. కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా తల్లి పాత్రలు, పరిపక్వమైన పాత్రలు, చారిత్రక నేపథ్యమున్న పాత్రలు, కథకు ప్రాధాన్యమున్న పాత్రలు, ఇలా విభిన్నమైన పాత్రలను స్వీకరించారు. మరి మన ఆకాశవాణి తరపున శ్రేయ గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సినీ ప్రస్థానంలోని మధురమైన జ్ఞాపకాలతో సాగిన ఈ చిత్రగీత కదంబం ఇంతటితో ముగుస్తుంది. మరి వచ్చే వారం మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: శ్రోతలు, మనసులో వెలిసిన పాట, అక్షరాల్లో ఒదిగిన కోరిక ఉత్తరంగా ఆకాశవాణికి చేరి స్వరాలై మీ చెంతకు చేరే అందమైన వేదిక చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. అక్షరాలకు రెక్కలు వస్తే అవి ఉత్తరాలు ఎగురుతాయి, అది ఉత్తరాలకు రెక్కలు వస్తే అవి పాటలై పలుకుతాయి. మరి ఈనాడు మన ఆకాశవాణికి శ్రోతలు పంపిన లేఖల్లో మన తొలి లేఖ ఎవరు, ఎక్కడి నుండి ఏ పాటను కోరుతున్నారో వినేద్దామా? నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి మన్మధుడే బ్రహ్మను కోని అనే పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాచలం నుండి అప్పలారెడ్డి దుర్గ

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

శ్రోతలకు గమనిక. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605 లేదా 2246606 STD కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.

చెప్పలేని భావాలకు భాష ఉండదు, కానీ సంగీతం ఉంటుంది. అందుకే కావచ్చు మనసులోని భావాన్ని చెప్పడానికి చాలామంది ఒక పాటను ఎంచుకుంటారు. మరి అలాంటి శ్రోతల్లో ఇప్పుడు మరో లేఖలో శ్రోత ఏ పాటను కోరుతూ లేఖ రాశారో ఇప్పుడు విందాం. మిరాయ్ చిత్రంలోని వైబుంది బేబీ అను పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ కోరుతున్నారండి. తప్పకుండా అండి సతీష్ గారు, మరి మీరు కోరుతున్న పాట వచ్చేస్తోంది, వినేయండి.

దూరం ఎంతున్నా మనస్సులు దగ్గరైతే ఉత్తరం చేరుతుంది. చిరునామా మీదున్న అక్షరాలు ఒక చోటికి చేరినా ఆ ఉత్తరంలోని ఆప్యాయత మాత్రం నేరుగా హృదయానికి చేరుతుంది. అలా మీ అభిమానాన్ని మోసుకొస్తున్న మరో ఉత్తరం మన చేతికి చేరింది. ఇప్పుడు మరి మరో లేఖలో శ్రోత ఏ పాట కోరుతూ లేఖ రాశారో వినేద్దామా? లెనిన్ చిత్రం నుండి ఎట్టా ఎట్టాగాను పాటను ప్రసారం చేయండి అంటూ అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్త, హిమబిందు, స్వాతి, శౌర్య, మౌనిక, పరిమళ, టీనా కుటుంబ సభ్యులందరి కోసం అండి మరి పోలేరయ్య గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినేయండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: శ్రోతలు, చిత్రలేఖలో మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు, పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501 చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాం. మరి శ్రోతలు, ఈనాటి చిత్రలేఖలో మరో లేఖలు శ్రోత ఏ పాటను కోరుతూ లేఖ రాశారో వినేద్దామా? మణశంకర

ప్రసాద్ చిత్రం నుండి ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ బొజ్జప్ప గారి రాజశేఖర్, భార్య సుజాత, కూతురు సూర్యదర్శిని, అమ్మ శివలింగమ్మ, నాన్న పెద్దాంజనేయులు, నాయనమ్మ వన్నమ్మ, తాత పెద్ద హనుమంతప్ప తప్పకుండా అండి. మరి రాజశేఖర్ గారు, మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినేయండి.

0: గా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త. 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, కాగితం మీద ఉన్న కొన్ని అక్షరాలు, ఆ అక్షరాల వెనుక ఎన్నో అనుభూతులు, ఆ అనుభూతులకు తోడుగా ఒక మధురమైన పాట. అందుకే ఆకాశవాణికి చేరే ప్రతి ఉత్తరం ఒక చిన్న జ్ఞాపకాల పుస్తకమే. మరి ఆ పుస్తకంలోని మరో లేఖలో శ్రోత ఏ పాట కోరుతూ లేఖ రాశారో వినేద్దామా? రాజోవెట్స్ రాంబాయి చిత్రం నుండి రాంబాయి అను పాటను ప్రసారం చేయండి అంటూ అండగుండాల

నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు పిచ్చిక, భాగ్యలక్ష్మి, సంతోష్, నిహారిక, దక్షశ్రీ, తప్పకుండా అండి భాగ్యలక్ష్మి గారు, మరి మీకోసం పాట వస్తుంది, వినేయండి.

ఇప్పుడే విన్న పాట స్వరాలు మనసులో ఇంకా మోగుతూనే ఉన్నాయి. అయినా మీ ఉత్తరాల్లోని మరో కోరిక మరో పాట కోసం మనల్ని ఆహ్వానిస్తుంది. మరి ఆ కోరిక ఎవరిదో తెలుసుకుందామా? అత్తారింటికి దారేది చిత్రం నుండి ఏదైనా ఒక పాటను ప్రసారం చేయండి అంటూ ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధా మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ కోరుతున్నారండి. తప్పకుండా అండి రఘువీర్ సింగ్ గారు, మరి మీరు కోరుతున్న పాట వచ్చేస్తుంది, వినేయండి.

శ్రోతలకు గమనిక, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో

ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.

ఆకాశవాణి స్వరం మీ చెవులకు చేరుతుంది, కానీ మీ ఉత్తరాలు మా హృదయాలకు చేరుతాయి. మైళ్ళ దూరాన్ని దాటి వచ్చే ఆ ఉత్తరాలు మన మధ్య దూరాన్ని చెరిపివేసే ఆత్మీయ సేతువులు. మీరు రాసిన ప్రతి అక్షరం మేం వింటున్నాం అని చెప్పే ప్రేమపూర్వక పలకరింపు. మరి మరో లేఖలో శ్రోత ఏ పాటను కోరుతూ లేఖ రాశారో వినేద్దామా? ఊసరవల్లి చిత్రం నుండి, ఏదైనా ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారండి. తప్పకుండా అండి ప్రకాష్ గారు, మరి మీరు కోరుకుంటున్న పాట వచ్చేస్తుంది, వినేయండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు, చిత్రలేఖలో మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేరోఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501 చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాము. మరి చిత్రలేఖలో మరి మరో లేఖలో శ్రోత ఏ పాటను కోరుతూ లేఖ రాశారో వినేద్దామా? గుంటూరు కారం చిత్రం నుండి కుర్చీని మడతపెట్టి అను పాటను ప్రసారం చేయండి అంటూ మడిశెట్టి వెంకటయ్య, నేతిపల్లివారిపల్లి, చిట్టల్ మండలం, వైఎస్ఆర్ జిల్లా నుండి మనకు లేఖ రాశారండి. తప్పకుండా అండి వెంకటయ్య గారు, మరి మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినేయండి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
2: నూట 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఎక్కడో ఒక చోట మీరు విన్న పాట మీకు నచ్చేస్తుంది, ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది, ఆ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, వెంటనే ఆ పాటను ఉత్తరంలో రాసి ఆకాశవాణికి పంపిస్తారు. మరి అలాంటి లేఖల్లో మరో లేఖలో శ్రోత ఏ పాటను కోరుతూ లేఖ రాశారో ఇప్పుడు విందాం. వాల్తేరు వీరయ్య చిత్రం నుండి బోస్ పార్టీ పాటను కోరుతున్నారండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి మనకు ఉత్తరం రాశారండి. కోరుతున్న శ్రోతలు శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవాని, వైష్ణవి, ఓబిలేసు, పంపాపురం, నాగభూషణ. తప్పకుండా అండి సత్యసాయి గారు. మరి సుధాకర్ గారు క్షమించాలి, సుధాకర్ గారు, మరి మీకోసం ఈ పాట వచ్చేస్తోంది, వినేయండి.

0: ఇరయ్య.
1: అదిరిపోనాది పార్టీ పార్టీ.
2: దూరం ఎంతున్నా మనస్సులు దగ్గరైతే ఉత్తరం చేరుతుంది. చిరునామా మీదున్న అక్షరాలు ఒక చోటికి చేరినా ఆ ఉత్తరంలోని ఆప్యాయత మాత్రం నేరుగా హృదయానికి చేరుతుంది. అరే, అలా మీ అభిమానాన్ని మోసుకొస్తున్న మరో ఉత్తరం మన చేతికి అందింది. మరి ఆ లేఖలు శ్రోత ఏ పాటను కోరుతూ లేఖ రాశారో వినేద్దామా? మ్యాట్ చిత్రం నుండి కాలేజ్ పిల్ల అను పాటను ప్రసారం చేయండి అంటూ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి దివ్య, సౌజన్య, విద్య, రాజీ, మనస్వి కోరుతున్నారండి. తప్పకుండా అండి దివ్య గారు, మరి మీరు కోరుతున్న పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
0: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: శ్రోతలు, చిత్రలేఖలో మరో లేఖ మన చేతికి అందింది. మరి ఆ లేఖ ఎవరు, ఎక్కడి నుండి రాశారో వినేద్దామా? కూలి చిత్రం నుండి మౌనిక అను పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ కోరుతున్నారండి. తప్పకుండా అండి. మరి సతీష్ గారు, మీరు కోరుతున్న పాట వచ్చేస్తుంది, వినేయండి.

శ్రోతలు, అక్షరం అక్షరంగా రాసిన మీ మనస్సు మాటలు ఆకాశవాణి చిరునామాకు చేరి స్వరాలై తిరిగి మీ ఇంటి గడపను తాకాయి కదూ. మరి ఇలానే మీ ప్రేమను అక్షరాలుగా మలచి మీకు నచ్చిన పాటల కోరికలను ఉత్తరాలుగా మాకు పంపిస్తూనే ఉండండి. మీ ఉత్తరాల సిరాతో ఆకాశవాణితో అనుబంధాన్ని మరింత గాఢం చేసుకోండి. మరి శ్రోతలు, వచ్చేవారు మరో మధురమైన చిత్రలేఖతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మా ఆకాశవాణి తరంగాలు మీ ఇంటిని ఎల్లప్పుడూ ఆనందంతో నింపాలని కోరుకుంటూ మీ తిరుపతి ఆకాశవాణి 103.2 107.5 MHz పై. శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వర్షాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి, సేకరించి, రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సరత మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
2: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
1: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
2: అంటే మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం.

మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కానీ వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానీ

0: అదే విధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించబోయినట్లయితే డంపింగ్ యార్డుల్లో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
1: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
0: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలనంటే అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ని కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
0: ప్రధాన మార్పులు చూసుకుంటే గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణ అధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్ లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు, మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఎస్డబ్ల్యూఎం 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర వదిలేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి, అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి, అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు, అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలను ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది నాలుగవది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు, ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోనూ వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం

0: జరిగింది.
1: సార్ వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్ రీయూజ్ అండ్ రిడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్ బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను 200 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధీకృత లేదా అధీకృత ఏజెన్సీలకి గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్ అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగుల డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజీ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్ ప్రజల నుంచి చెత్త సేకరణ, దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
0: ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తడి మరియు పడిచెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్పలేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
1: సార్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
0: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మనం వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించగలిగినవి ఉంటాయి. కొన్నిటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి పునర్ ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీని వల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటి తగ్గుతుంది.
1: సార్ సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
0: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన

0: వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, మెటల్, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీని వలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
1: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
0: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
1: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయత్ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చట్ట నిర్వహణ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
1: సార్, చెత్తను కేవలం ల్యాండ్ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
0: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026 లో దానికి బదులుగా ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీని వలన భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడంతో పాటు భూమి వృధా కూడా తగ్గుతుంది. అంటే గతంలో ఒక మున్సిపాలిటీలో 10 లక్షల మంది జనాభా ఉంటే దానికి సంబంధించి 10ల సంఖ్యలో ఎకరాల భూమి, 30 నుంచి 50 ఎకరాల భూమి అక్కడ వచ్చేటువంటి సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఉండేది. అయితే దీని వలన మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తున్నామో, అదేవిధంగా రీసైక్లింగ్ చేస్తున్నామో, దాని వలన జీరో ల్యాండ్ఫిల్ అంటే ల్యాండ్ అంటే మనం నిల్వ చేసేటువంటి చెత్త పరిమాణం అనేటువంటిది తగ్గుతూ పోతుంది. దాదాపు తక్కువ భూమితోనే మనం ఈ డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ల్యాండ్ ఫిల్స్ కావచ్చు టేకప్ చేసేటువంటి ఉద్దేశంతో చెత్తను రీసైక్లింగ్ చేయడం, కంపోస్టింగ్ చేయడం, మరి వ్యర్థాల నుంచి ఇంధనం లేదా శక్తిని తయారు చేయడం అనేటువంటిదే ఈ జీరో ల్యాండ్ ఫిల్లింగ్ కాన్సెప్ట్.
1: సార్, లెగసీ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న పాత చెత్త కుప్పలను తొలగించి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు?
0: అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నప్పటికీ గతంలో ఇంత ఖచ్చితత్వంగా ల్యాండ్ ఫిల్ ని తగ్గించాలి, జీరో ల్యాండ్ ఫిల్ వైపు వెళ్ళాలి అనేటువంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాల నుంచి సేకరించబడినటువంటి చెత్త కుప్పలు కుప్పలుగా పర్వతాల వలె ఉండేటువంటి చెత్తను ఇప్పుడు బయో మైనింగ్ మరియు బయో రెమిడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ పాత చెత్తను వేరు చేసి దాని నుంచి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ కు, దాని వల్ల వచ్చేటువంటి మట్టిని రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ఏదైతే లెగసీ వేస్ట్ ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమి ఉంటుందో ఆ భూమినంతా కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం.
1: సార్, కొత్త రూల్స్ లో ల్యాండ్ ఫిల్లింగ్ పై రిస్ట్రిక్షన్స్ ఎందుకు విధించారు? ఏ రకమైన వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కు పంపకుండా చూడాలంటారు?
0: రీసైకిల్ చేయడానికి వీలున్నటువంటివి, అంటే మంటల్లో కాల్చదగిన లేదా కంపోస్ట్ చేయదగిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్ కి పంపరాదు. కంపోస్ట్ చేయగలిగిన దాన్ని ఎరువుగా మార్చగలిగిన దాన్ని ఖచ్చితంగా ఎరువుగా చేయాలి, రీసైకిల్ చేయగలిగిన దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపోస్ట్ యార్డ్ కి పంపించి ల్యాండ్ ఫిల్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టారు. దీని వలన ఒకటి సహజ వనరులపైన భారం తగ్గుతుంది, రెండోది రీసైక్లింగ్ ఎకానమీలో రీసైక్లింగ్ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది, దాని వలన మనకి వ్యర్థాల యొక్క నిర్వహణ భారం కూడా తగ్గుతుంటుంది. కేవలం ఎటువంటి ప్రయోజనానికి ఉపయోగపడని పూర్తిగా నిర్వీర్యం చేయలేనటువంటి ఇనర్ట్ వేస్ట్, అవశేష వ్యర్థాలను మాత్రమే ల్యాండ్ ఫిల్ కి అనుమతించాలని చెప్పి SWM రూల్స్ 2026 చెప్తుంది.
1: సార్, వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏమిటి? వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు?
0: యా, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది ఒక అధునాతన కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా విరివిగా ఉపయోగపడుతున్నటువంటిది. అయితే భారతదేశంలోనూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటికే విశాఖపట్నం

0: గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అసెంబ్లీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కాకినాడ, కడప మరియు నెల్లూరు నగరాల్లో కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలు కాని పొడి చెత్తను దహనం చేయడం ద్వారా లేదా జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం ద్వారా విద్యుత్ లేదా ఇంధనం తయారు చేయడాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటారు. ఈ ప్రక్రియలో మనం మున్సిపాలిటీల నుండి లేదా స్థానిక సంస్థల నుండి వచ్చేటువంటి చెత్తను మండించడం ద్వారా వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ హీట్ ఎనర్జీని మనము స్టీమ్ గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ ని రొటేట్ చేయడం ద్వారా మన విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో వాయు కాలుష్యం వెలువడకుండా అధునాతన ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఎఫ్ గ్యాస్ ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడడం ద్వారా అటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ చెత్త నుండి మనం శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
1: సార్, దొంతాలి ప్రాంతంలో ప్రతిపాదించిన 12 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరంలోని ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చంటారు?
0: నెల్లూరు నగరానికి ప్రతిపాదించినటువంటి 12 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు కాన్సెప్చువల్ ఫేజ్ అయి గ్రౌండింగ్ ఫేజ్ కి సిద్ధంగా ఉంది. సో త్వరలోనే ఆ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీని వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి 360 టన్నుల చెత్తతో పాటు పరిసర మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల నుండి మొత్తంగా ప్రతిరోజు 400 టన్నులుగా వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు ఉపయోగించి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
1: సార్, కొత్త నిబంధనలలో ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారు? దీని వల్ల వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఎలా పెరుగుతుందంటారు?
0: ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ వ్యవస్థ వలన ముఖ్యంగా ఈ చెత్తను తరలించేటువంటి వాహనాల యొక్క కదలికలు, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నిర్వహణ యొక్క వివరాలు, ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క పనితీరు, అదేవిధంగా రియల్ టైం బేసిస్ లో పర్యవేక్షించడానికి డిజిటల్ పోర్టల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, అదేవిధంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అవినీతికి తావుండదు, మరియు ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: సార్, మీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 3 ISO సర్టిఫికేషన్స్ లభించాయి సార్. మరి వీటి ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటారు?
0: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతం కంటే ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు దాదాపు 195,000 గృహాల నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 200 వెహికల్స్ ద్వారా ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్షన్, అదేవిధంగా 6 బిగ్ కాంపాక్టర్స్ ద్వారా సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు గృహాల నుండి వాణిజ్య సముదాయాలు ఉండేటువంటి చెత్తను ఊరి బయటకి పంపిస్తూ అక్కడ ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ వెట్ వేస్ట్ ని కంపోస్ట్ ద్వారా, అదేవిధంగా డ్రై వేస్ట్ ని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి పంపించడం ద్వారా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది సజావుగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. అందుకే ISO సర్టిఫికేషన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు. అంతేకాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రకటించినటువంటి నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, దేశ స్థాయిలో 9వ ర్యాంకు కూడా ఇవ్వడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పరిశుభ్రమైన మరియు వ్యర్థరహిత సమాజం కోసం మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పౌర స్పృహతో నెల్లూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచడంలో మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన విరుదల నిర్వహణ నిబంధనలపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపరించి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ అది సంగతి. మరి మన హర్వీలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో పొడవైన నది ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా పంపించేశారు అందరూ కూడా. సో అందరికీ తెలిసిన నది, అందరికీ ఇష్టమైన నది. మరి ఇందాకటి నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం నది గురించి అయితే తెలుసుకోవాలి కదా, మరి ఈ నది ఏ నది తెలుసుకుందాం. ముందుగా ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. హాయ్ మేడం, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. ఈ ఆన్సర్ వల్ల కొన్ని ఉన్నాయి ఏంటంటే, ఈ ఊరు పేరు చాలా మందికి ఉండే ఉంటుంది అది విషయం. సో మొత్తానికి విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కృష్ణా నది అనుకుంటున్నారు నరేష్ గారు, మర్సి విజయ గారు కాదు ఇంకో నది ఉంది. అండ్ అలాగే నైలు నది అనుకుంటున్నారు మోహన్ రావు గారు, హేమప్రియ గారు కప్పలదొడ్డి నుంచి. కాదండి, మన ఆంధ్రప్రదేశ్ లో మన ఏపీలో ఉన్న నది గురించి అడిగాను. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వాసు గారు చనమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనమ్మ, ఎలా ఉన్నారు బాగున్నారా అంటూ నరసింహారెడ్డి టుడే లేట్ ప్రజెంట్ అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ తో. ఓకే, లేట్ కమ్మర్ లిస్ట్ లోకి జాయిన్ చేసేద్దాం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెద్దగొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అది ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా పంపించేశారు, వెరీ నైస్. అండ్ కలమందరపాడు నుంచి కాసిం గారు, ముత్తుజావళి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూర్ నుంచి మజూమ్ వలీ గారు కృష్ణ అంటూ పంపించారు, కృష్ణా నది అనుకుంటున్నారా, ఓకే కానీ అది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ ఇమ్రాన్ గారు పంపించారు. సీమ ఇద్దరు కూడా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండో ప్రశ్నకి సమాధానం అంటూ వేటపాల్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుష్కరాలు కూడా వస్తాయి అంట, ఓకే ఓకే ఓకే, ఇలా క్లూలు ఇచ్చేస్తే ఎట్లా మరి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మన ఏపీలో ఉన్న అతి పొడవైన నది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సచి భార్గవి గారు తాడిపత్ర నుంచి. అండ్ అలాగే రెడ్డన్న గారు కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఖుదూస్ బాషా గారు పంపించారు

అదే కదా మీ పేరు, భాషానే కదా. ఓకే, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దుర్గారావు గారు పంపించారు, మన రేడియో స్టేషన్ పక్కనే ఉందంట. అవునా? ఓకే ఓకే, కానీ అది ఆన్సర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం, విఘ్నరాజా నీకు వందనం అంటూ పంపించారు. త్వరగా రావయ్యా, బుల్లి వాహనంపై మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణభాయ్ గారు. ఎస్ ఎస్, మన గణేష్ ఈజ్ కమింగ్, ఈజ్ ఆన్ ద వే. సో నేను కూడా చిట్టి వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్ సింగ్ గారు. అండ్ అలాగే మంచి సాంగ్ వినిపించారు, నేనున్నాను మూవీ నుంచి అంటూ మధుసూదన్ గారు పాపనే పాల నుంచి పంపించారు. యాక్చువల్లీ ఈరోజు యాక్ట్రెస్ శ్రేయ బర్త్డే అనమాట, అందుకని తనకి డెడికేట్ చేసేసాను ఈ సాంగ్ అయితే. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అరుణ గారు జ్యోత్స్న గారు అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, మర్సి విజయ గారు. అండ్ అలాగే చిన్నారావు గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ బాగున్నారా అంటూ అనుష గారు, డానియల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, హాయ్ చందన అంటూ పంపించారు ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్, ఉరవకొండ నుంచి ఈశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్, సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నర్సాపురం నుంచి పాపారావు గారు నైలు నది అనుకుంటున్నారట, కానీ ఆన్సర్ అది కాదండి. అండ్ అలాగే చెల్లపాండి మరి మోన్షా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే నవాబ్ గారు పంపించారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మా స్థానానికి మా జిల్లా పేరు కూడా అదే చందన అంటున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందుకే నేను మీ ఊరి పేరు చెప్పట్లేదు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహ గారు, పద్మభాయ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మార్తాపూర్ నుంచి హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పొడవైన నది ఏది అని చెప్పబోయే ముందు సుజాత శ్రీనివాస్ గారు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నేనైతే చెప్పను కానీ పాట వినిపించేస్తున్నాను, మరి వినేసేయండి. ఆన్సర్ అదే. మరి ఇంత అందమైన పాటని చిత్రరూపేణ మనకి అందించారు, మరి ఈ మూవీలో మనకి ఆ పాట అయితే ఉంది కదా, మరి ఆ పాటను వినిపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఈ పాట వినేసేయండి. మనకి రకరకాల లోహాలు ఉంటాయి, అంటే మెటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది, అంటే 25 డిగ్రీస్ ఆ టెంపరేచర్లో మనకి ఒక మెటల్ లిక్విడ్గా మారుతుందన్నమాట, అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది ఏంటది, ఆ లోహం పేరేంటి? ఏ లోహం రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మల్లి సార్ నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమైతే హార్వెల్లీలో ఉన్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనీ. మరి చూసేద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించేశారో. మరి ఇందాక అలా అలా అలా పాట అయితే వినేశారు కదా, గోదావరి, అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఏమేమి ఆన్సర్స్ వచ్చాయి, అసలు ఎవరు ఏం పంపించారు చూసేద్దాం. గోదావరి అంటూ ఇందాక క్వశ్చన్ కి పంపించారనమాట రాజశేఖర్ గారు, బీవి నగర్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓకే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, కనకారావు గారు పడ నుంచి పంపించారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజ్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు

మిర్జాపూర్ నుంచి పాపారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శృతలోహం అట. ఓకే, ఎవరు? మూసపేట నుంచి నరేష్ గారు, మెస్విజయ గారు. కానీ ఇది కాదండి. అండ్ అలాగే అరమేలి సీతమహాలక్ష్మి గారు చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చెలపాండి మోనిషా తమిళనాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోపాలకృష్ణ గారు నాయుడుపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు. సో ఇదైతే కాదు, ఈ లోహం అయితే కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శిరీష గారట. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేశారు? మెర్క్యూరీ అంటున్నారు సత్యభార్గవి గారు తాడిపత్రం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల పాడి నుంచి ఖసీం గారు, ముద్దవలి గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, ప్రస్తుతం ఏపీలో కృష్ణానది అంటున్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ ఎన్జీఓ నుంచి కడప నుంచి పంపించారు అన్నమాట రెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు? సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుష గారు పంపించారు, డానియల్ గారు ఇద్దరు కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు, ఎర్రమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు కోనంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు. నీరు అనుకుంటున్నారట, నీరే లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. యాక్చువల్లీ నీరు మెటల్ కాదు, అది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటున్నారు, బై ఎనీ ఛాన్స్ అంటూ అర్జున్ గారు అడుగుతున్నారు. అర్జున్ గారు గుడ్ మార్నింగ్ మీకు, అండ్ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు పంపించింది ఎనీ ఛాన్స్ కాదు, అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు, మరలా మీ దర్శనం ఎప్పుడు అంటూ. నేనా? వస్తా, గణేష్ ని కాసేపు అలా పలకరించి గణేష్ తో టైం స్పెండ్ చేసి అప్పుడు వస్తా, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పేశారు కాబట్టి మా జిల్లా పేరు చెప్పేసేయండి అంటూ పంపించారు. ఎవరు త్రిమూర్తుల గుప్తా గారు, ఇదేంటిది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంట. సో అది విషయం. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు పంపించారు. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి, ఆదిత్య, సీత రావట్లేదు అంటారా? చెప్దాం, వాళ్ళ ముగ్గురిని అలా పిలిచి ఎందుకు మీరు రావట్లేదు అని అడుగుతా నేనైతే ఈరోజు. నిఖిల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ, లావణ్య అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ శ్రావ్యశ్రీ, తులసి అండ్ ఫ్యామిలీ పంపించారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

మరి ఏ లోహాన్ని మనం రూమ్ టెంపరేచర్ లో ద్రవ రూపంలో చూడొచ్చు అని అంటే పాదరసాన్ని అన్నమాట. అండ్ దీనికి రీజన్ ఏంటి అని అంటే సాధారణంగా ఉండే రూమ్ టెంపరేచర్లో ఇది మనకి లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఇందులో ఉండే లెవెల్ ద్రవీభవన లెవెల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అనమాట. సో అది విషయం. అండ్ ఈ రోజు అయితే మన హర్వీలు ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను, మరి అది విషయం. అండ్ ఇదే కొత్త అప్డేట్ అయితే మరి ఇంతకి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మనకి ఈ భూమి మీద రకరకాల జంతువులు ఉన్నాయి మనకు తెలిసిందే, కానీ వాటిల్లో ఒక జంతువు మటుకు తన నాలుకను బయటికి పెట్టలేదన్నమాట, అంటే బయటికి తీయలేదు. అది ఏ జంతువు? అంటే అదొక ప్రాణి అనుకోండి, అది జంతువు అని నేను అనను, అదొక ప్రాణి. సో ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు, చూపించలేదు? మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

అర్జున్ మూవీ నుంచి సాంగ్ వినేశారు హరవీలులో మనం ఉన్నాం. మరి ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఏ జంతువు తన నాలుకను బయటికి పెట్టలేదు, బయటికి చూపిలేదు, బయటకు తీయలేదు, ఏదైనా అనుకోండి. మరి ఆన్సర్స్ అయితే జంతువు అని కాదులే కానీ ప్రాణం తీసుకోండి. మళ్ళీ దీన్ని జంతువుని చదివేస్తే అందరూ నన్నే అంటారు ఇప్పటిదాకా నేచర్ గురించి మాట్లాడింది చందన అని. సో ఒక అందమైన అందమైన కాదులే, ఒక మంచి మంచి కూడా కాదులే, ఒక ప్రాణి. సో అది విషయం, మరి చెప్పేద్దాం ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారనేది. ప్రసాద్ గారు హిందూపురా హరినాథపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నిఖిల్ గారు చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఏంటండి, దేవసేన గారు ఏదో ఆన్సర్ చేశారు, నాకేం అర్థం కాల. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు, చాప కాని కోడి అంట, ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, కరెక్ట్ ఆన్సర్ కాదో కూడా చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పంపించారు వెలగలేరు నుంచి ఎవరు, శిరీష గారు. శిరీష గారు మీ పేరు మర్చిపోయారు, మీరు ఊరు పేరు మాత్రం పెట్టారు. నెక్స్ట్ ఇంకా విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిలుక అనుకుంటున్నారు. నరేష్ గారు మెర్సీ విజయ గారు కానీ కాదండి, మూసపేట నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా చక్కని స్వరంతో మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చీమకోడి అంటూ పంపించారు, ఇది కూడా కాదండి. రాజశేఖర్ గారు బీవీ నగర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ. కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎలక అనుకుంటున్నారు సాయి శిరీష గారు, కాదండి. అండ్ చెల్లపాండిమర్ గారు మోనిషా మధురై నుంచి పాంగోలిన్ అంటున్నారు, సో అది కూడా కాదు. బీడుపల్లి నుంచి బాబాజాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయ వేదాంతం జానకి గారు అన్ని మంచి ప్రశ్నలు వేశారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి గణ్ పంపించారు కుండల మార్కెట్ అట, సో ఎలుక అనుకుంటున్నారు, కాదండి. అండ్ చిన్నారావు గారు పంపించారు దేవినగర్ నుంచి తాబేలు అంటూ, కాదండి. కానీ క్లూ అదే, అంటే తాబేలు లాగా ఇది కూడా అలా రెప్టైల్ అనమాట, అది విషయం. అండ్ అలాగే ఆన్సర్ చేశారు వినాయకుడి కోసం స్వరం సిద్ధం అంటున్నారు, సర్వం సిద్ధమా, సారీ సారీ, ఎవరు దీప అలాగే శివకుమార్ రీతు అందరూ కూడా కర్నూలు నుంచి. ఓకే, యాక్చువల్లీ మా ఇంటి ఏరియాలో కూడా అక్కడ ఆల్రెడీ పందిళ్ళు అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నమాట. అండ్ ఏదన్నా అదొక మంచి ఫెస్టివల్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మీరు మీ పేరుని కూడా పంపించండి ఈసారి. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కోనంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాస్త ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు బంగార్దలి అంటున్నారు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ చందన, మీ క్వశ్చన్స్ కష్టంగానే అనిపించింది, సరే ఒక్కరి ఒక రాయి విసురుదామనా, ఓకే ఓకే, ఒక రాయి విసురుదాం అనుకుని ఆన్సర్ పడుతున్నాను. మా ఇంట్లో కోడి వచ్చింది, దాని నాలుక బయట పెట్టలేదు, మరి కప్ప అదే ఫ్రాగ్, దానికి నాలుక చూడలేదు, వాటి నాలుక ఉంది నాకు కనిపించట్లేదు, ఏవో మరి అంటున్నారు. మొత్తానికి కప్ప కోడి అన్నమాట, ఈ రెండు కూడా కాదండి.

ఆన్సర్స్ మీ రాయి అలా పక్కకి వెళ్ళి నదిలో పడింది, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ స్వాగతిస్తూ అరుణ అండ్ నరీష్, శ్రీనివాస్, జ్యోత్స్న అందరూ కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు, ఎలిఫెంటా కాదు, దాని పక్కన నుంచి మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సముద్రంలో నివసించే జంతువు అంటున్నారు. యాక్చువల్లీ ఇది నీళ్ళలోనూ ఉంటుంది, బయట కూడా ఉండగలదు కదా. అనుష గారు అండ్ డానియల్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ అక్తర్, వల్లి భాష, ఇమాంబి అందరూ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ని నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటూ అడుగుతున్నారు. చెప్పాగా, గణేష్ ని పలకరించి అప్పుడు మీ అందరినీ పలకరిస్తా, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ముసపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారు, చిరుతపురి కాదండి. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు కుందేలు అనుకుంటున్నారా? సో కుందేలు కాదండి, అది విషయం. నెక్స్ట్ ఇంకా బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు నత్త అనుకుంటున్నారు, నత్త కూడా కాదండి, నత్త అని చెప్పి అడుగుతున్నారు సాయి శిరీష గారు. కప్ప గాని నత్త గాని అంట, ఇవి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా గరీబ్ టైల నవాజ్ గారు పంపించారనమాట నత్త అంటూ నర్సరావుపేట నుంచి, కాదండి. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చలపాండిమర్ నుంచి మోన్ష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ ఆన్సర్ నేను చదివేశానండి ఆల్రెడీ, బాగుందని. మీ ఆన్సర్ కరెక్ట్ అని కూడా చెప్పేశాను, విషెస్ చెప్పేశాను త్రిమూర్తులు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆవు అనుకుంటున్నారు ఎవరు అని అంటే నరేష్ గారు, సో కాదండి. అండ్ ఇప్పుడే తెలిసింది ఆన్సర్ అంటూ దేవసేన గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏ జంతువు తన నాలుకను బయటపట్టలేదు అని అంటే, ఇది జంతువు కింద తీసుకోవడం కన్నా ఒక రెప్టైల్ కింద తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఇలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి. మొసలి అన్నమాట. ఎందుకు అనంటే దాని నోటికి అన్నా దాని నాలిక చాలా చిన్నగా ఉండి అది దాని కింద దవడి భాగంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందువల్ల అది బయటపట్టలేదు. సో ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ హర్వీలు. అండ్ మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి విభారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. అనంతరం రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళంలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ప్రకటించారు. వీటి నిర్మాణం పూర్తయితే 175 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు సాగుకు ఊతమిచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ 40% రాయితీ అందించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 17 ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 622 పాయింట్లు కోల్పోయి 74268 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 221 పాయింట్లు కుంగి 23256 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.79గా ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటూ అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ రాజే తేజు. 11:12 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కబుర్లలోకి వచ్చేసాం కదా. మరి నేను ఇక సినిమా కబుర్లు కొత్త కొత్తవి ఏం మాట్లాడబోతున్నాను. ఇప్పుడైతే ఇరువురి సక్సెస్ మీట్ చాలా జోష్ గా కంప్లీట్ చేసేసుకుంది. సో ఇరుముడు ఎక్కడికి వెళ్ళినా సరే మన రవితేజ గారి ఫ్యాన్స్ అసలు మామూలుగా వదలట్లేదు. అండ్ నటుడిగా తనకి సంతృప్తినిచ్చిన ఫిల్మ్ గా మరి రవితేజ గారు కూడా చెప్తున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశారు కదా. అయితే ఈ ఇరుముడి సక్సెస్ మీట్ లో డైరెక్టర్ గోపీచంద్ మదనేడి గారు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చేశారు. సో రవితేజ గారితో నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఖచ్చితంగా సినిమా చేస్తాను అండ్ ఇరుముడికి మించిన సక్సెస్ అయితే అవుతుంది నేను తీయబోయే సినిమా అని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఇది డైరెక్టర్స్ లో ఒక చిన్న కాంపిటీషన్ అనకూడదు కానీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఒకరిని మించి ఇంకొకరు, ఇంకొకరిని మించి ఇంకొకరు, ఇలా మంచి మంచి సినిమాలు తీయాలనే ఒక ఆసక్తిగా మారిపోతుందన్నమాట తొందరగా ఇండస్ట్రీ అయితే. సో ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా ఖచ్చితంగా నన్ను మించిన ఇంకా సినిమాలు తీయాలి అని అందరికీ ముందుగానే హింట్ చేస్తున్నారనమాట. మరి చూడాలి గోపీచంద్ మల్లేని గారితో నెక్స్ట్ మన రవితేజ గారు సినిమా తీయబోతున్నారు. సో ఈ సినిమా డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ అయితే గోపీచంద్ గారు బాలకృష్ణ గారితో దాదా అనే ఫిల్మ్ తీస్తూ చాలా బిజీగా ఉన్నారనమాట. ఇది ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్. మరి చూడాలి ఏది ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి కొత్త అప్డేట్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం సినిమా కబుర్లలో. సో

బ్యూటిఫుల్ సాంగ్ మిరపకాయ సినిమా నుంచి వినేశారు కదా. అండ్ ఈ రోజు ఇద్దరు హీరోయిన్స్ పుట్టినరోజులు కూడా. సో హీరోయిన్ శ్రియా చరణ్ పుట్టినరోజు, అలాగే మన హీరోయిన్ అంజలి గారు. సో ఈ ఇద్దరు సినిమాలతో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టారో ఇప్పటికీ మనల్ని అందరినీ ఎంతగా అలరిస్తున్నారు. శ్రియా గారు ఎప్పటి నుంచి ఉన్నారండి, ఇష్టం సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసి, అండ్ రీసెంట్ గా మిరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా చాలా బాగుంది కదా. అండ్ ఇంకా అప్కమింగ్ ఫిలింగ్స్ చాలానే ఉన్నాయి తనవి. సో వాళ్ళిద్దరికీ కూడా తన వాళ్ళ కెరీర్ లో ఇలానే ఎప్పుడు బిజీగా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని హ్యాపీ బర్త్డే విషయం తెలియజేస్తూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ శివాజీ ఫిల్మ్ నుంచి, అలాగే సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టు నుంచి కూడా ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాన చినుకులు ఇట్టా తడిపితే అంటున్నారు కదా, సో సాంగ్ అయితే వినేసాం. ఆ ఏదో వాన చినుకులు మన విజయవాడని కూడా తడిపిస్తే ఎంత బాగుంటాయండి. సో నిన్న ఈవినింగ్ అయితే చాలా సడన్ గా మంచిగా వర్షం అయితే పడిపోయింది. మరి ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి బాగా కూల్ కూల్ గా ఉంది క్లైమేట్. మరి ఎనీ టైం మన వరుణుడు అలా కులుస్తాడేమో విజయవాడలో చూడాలి. ఓకే, మీరు మాత్రం బయటకు వచ్చే వాళ్ళు మీ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకోండి అండ్ కేర్ఫుల్ గా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇక ఓజీ గురించి మాట్లాడుకుందామా? సో ఎందుకంటే ఓజీ వచ్చేసిన తర్వాత ఓజీ యూనివర్స్, సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. మరి సుజయ్ డైరెక్షన్ లో ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఓజీ ఫిలిం లో అయితే మాత్రం మ్యూజిక్ అదరగొట్టేశారు కదా. ఇంతకీ మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే ఉంటుందండి ఆ మ్యూజిక్ కానివ్వండి, ఓజీ సాంగ్ సూపర్ కదా. మరి తర్వాత వచ్చే ఈ ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది కాసేపట్లోనే అలా రిలీజ్ చేశారో లేదో వెంటనే అది ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది తెలుసా. మరి ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ గా ఉందని చెప్పేసి కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ఇక చూడాలి ఇంకా మన తమన్ గారు ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తారు, మ్యూజిక్ ఇంకా ఎలా ఉండబోతోంది, ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఓజీ యూనివర్స్ త్వరగానే మనం రిలీజ్ అయిపోవాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఓజీ నుంచి టైటిల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పని ఏం బాగాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హండల్ ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా, మరి మీరు ఏంటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నాగ చైతన్య గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అంటే వృషకర్మ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది షూటింగ్ అంతా కూడా. ఇక డిసెంబర్ 4 ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారనమాట. సో కొత్తగా వచ్చిన రిలీజ్ డేట్ ఇది. ఇది వరకు అయితే డిసెంబర్ 3 అట్లా అనుకున్నారు, కానీ అదే డేట్ లో ప్రభాస్ గారు నటించిన ఫౌజీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి కాస్త ఇంకా కొంచెం సస్పెన్స్ లోనే ఉంది. ఈ నెక్స్ట్ డేనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఈ వృషకర్మని అనేది మాత్రం చూడాలన్నమాట. సో మొత్తానికి ఒక చిన్న చేంజ్ అయితే చెప్పేశారనమాట. మొత్తానికి 4 డిసెంబర్ అయితే చేస్తున్నాం అని మాత్రం చెప్పారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం, కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అదే విషయం. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం తర్వాత తొందరలో. మరి మీ ఇంటి చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. జబర్దస్త్ ఫిల్మ్ నుంచి జబర్దస్త్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. హీరో సూర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అలా వచ్చింది, వెంటనే సూపర్ హిట్ కొట్టేసింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు తెలుసా. అది కూడా ఎంతో దూరంలో లేదు. నవంబర్ 6 తన నెక్స్ట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు హీరో సూర్య. అయితే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే, సినిమా పేరు సీన్. మరి ఆయన ఇందులో ఒక డీఎస్పీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కానీ ఆల్రెడీ మనకు తెలుసు పోలీస్ క్యారెక్టర్ మనకి సింగం సినిమాలో ఆల్రెడీ చూపించేశారు. ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరినీ మెప్పించేశారు కదా. అయితే సింగం సినిమాలో కనిపించినంతగా స్ట్రిక్ట్ గా ఉండరు, కానీ ఇందులో ఒక డిఫరెంట్ సైకో తరహా పోలీస్ పాత్ర అనమాట ఇది. అండ్ అంత నెగ్లెక్టెడ్ గా రూడ్ బిహేవియర్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా మనకి సీన్ సినిమాలో హీరో సూర్య కనిపించబోతున్నారు. మరి ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనేది చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 6 వరకు థియేటర్స్ కి వెళ్లి హాయిగా సినిమా చూసేయచ్చు. మరి ఆవేశం మూవీ డైరెక్టర్ జీతు మాధవన్ గారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనమాట. మరి సూర్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. ఈ గవర్నెన్స్ ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమీక్షలో ప్రస్తుతం రాష్టంలో విద్యుత్ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఈ రోజు పట్టాలు అదుపుతప్పడంతో పునరుద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైలు నెంబర్ 67285 రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ మరియు రైలు నెంబర్ 67286 విశాఖపట్నం రాజమండ్రి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. రేపు జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతోందని అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఈ భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి నగరంలో 7 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు ఏ మార్గాల్లో తిరుపతికి చేరుకుంటారో పరిశీలించి వాటికి అనుగుణంగా వాహనాలను పార్కింగ్ కేంద్రాలకు మళ్లించనున్నారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: శక్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా

0: ఇచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:21 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. మరి అందమైన గోదావరి నది గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గోదావరి నది మొత్తం పొడవు 14.65 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఇంకా ఎన్నో ఉపనదులు కూడా ఉన్నాయి. అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది 7 పాయలుగా చీలుతుంది. మరి వాటిని సప్త ఋషుల పేర్లతో పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్, తెలివాహి, తర్వాత కవుల నది అనే పదాలతో కూడా, ఇన్ని రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తెలుసా. మరి ఈ గోదావరి నది యొక్క దృశ్యం ప్రతి ఒక్కరిలో కావ్యభావం కలిగిస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా మంది కవులు, రచయితలు గోదావరి నది మీద పాటలు రచించారు, మనం కూడా చాలా విన్నాం కదా. ఇక సినిమా డైరెక్టర్లు బాపు గారి దగ్గర నుంచి ఎంతో మంది గోదావరి అందాలను వెండి తెరకెక్కించారు. ఇక చల్లని ప్రశాంత వెన్నెల రాత్రిలో గోదావరి నదిలో బోట్ షికారు మధురానుభూతినిస్తుంది కదా. ప్రకృతి పరిచిన పచ్చని తీవాచీపై కూర్చుని ప్రవహిస్తున్న ఆ గోదావరిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదించడం ఒక అనుభూతి. మరి ఇంకా గోదావరి అందాలను చూడాలి అంటే ఖచ్చితంగా పాపికొండలు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. రాజమండ్రికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాపికొండలు. ఇక బోట్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు మరొక ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్ లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ అని చెప్పాలి పాపికొండల ట్రిప్. మరి ఖచ్చితంగా మరిన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం, అంటే ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
1: 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ, చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ఏడవ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు జీఎఫ్ఎఫ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
2: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
1: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి నేను మీ ఆర్జే తేజు. గోదావరి నది గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి గోదావరి నది చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే, ఒకప్పుడు దేశంలో కరువు నిండిపోయి తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఆ ఋషులేమనుకున్నారు, తమకు లేని తపోశక్తులు గౌతముడికి ఉన్నాయి అని చెప్పేసి ఈర్ష్యపడ్డారు. ఆ ఈర్ష్యతో ఒక మాయాగోవును పంపించి గౌతముడి పాడి పంటలు నాశనం చేయించారన్నమాట. అప్పుడు గౌతముడు ఏం చేశారు, ఒక దర్భతో ఆ గోవును కొట్టారన్నమాట. కొట్టగా అది కాస్త మరణించింది. ఇక ఆయనకి చాలా బాధ కలిగింది. గోహత్య నివృత్తి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి గౌతముడు ఏం చేశారంటే, శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు. ఇప్పుడు ఆ గంగనే గోదావరి నది లేదా గౌతమ నది అని పిలవడం మొదలెట్టారు. ఇక ఆ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహించేలాగా చేసి ఆయన పాపాన్ని విముక్తి చేసుకున్నాడు. ఆ స్థలాన్నే గోష్పాద క్షేత్రంగా చెప్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం అన్నమాట. సో ఇది దీని చరిత్ర. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన గోదావరి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్, గోదావరి గట్టుపైన సాంగ్ వింటే ఎంజాయ్ చేస్తున్నారు మన రాజకుమారుడు. సో సినిమా నుంచి అనమాట, మరి తరాలు మారిన అస్సలు బోర్ అనేది కొట్టిన లిరిక్స్ ఏమైనా ఉన్నాయి తెలుగు పాటలకి అంటే గోదావరి గట్టు మీద ఆ చిన్న పిట్ట, లేదంటే గోదావరి గట్టు మీద రామచిలక. సో ఇది ఎన్నో పాటలు ఉన్నాయి కదా. మరి జమున గారి సాంగ్ మనకి బాగా గుర్తు, గోదావరి గట్టు మీద, ఐ మీన్ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. సో అక్కడి నుంచి చూసుకుంటే తర్వాత నుంచి బోల్డ్ అని పాటలండి, గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ సంక్రాంతికి వస్తున్న మూవీలో మనం విన్నాం. సో ఈ లిరిక్స్ మాత్రం మనకు వినగానే భలే ఎక్కేస్తాయి మన బ్రెయిన్ కి, అంటే మన నేటివిటీకి దగ్గరలో. సో మన నది గురించి చెప్పిన పాటే కదా అన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ముందు ముందు రాబోయే పాటల్లో కూడా ఈ గోదావరి గట్టుని ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ముందు జనరేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది కూడా. సో అంతటి బ్యూటిఫుల్ లిరిక్స్ అనమాట. మరి నిజంగా మన ప్రతి దేశంలోని, అంటే మన దేశంలోని ప్రతి జీవ నదికి పుష్కరం ఎలా అయితే ఉంటుందో మన గోదావరి నదికి కూడా పుష్కరం అయితే ఉంటుంది కదా. మరి పంచాంగం ప్రకారం చూసుకుంటే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరం అయితే వస్తుంది అనమాట. సో లాస్ట్ గా పుష్కరాలు ఎప్పుడు జరిగాయి గుర్తుందా? 2015 జూలైలో అనమాట. ఇక నెక్స్ట్ రాబోయేది మళ్లీ 12 సంవత్సరాల తర్వాత, అంటే రాబోయే సంవత్సరం మన 2027 లోనే జూన్ లో ఈ పుష్కరాలు అయితే రాబోతున్నాయి. సో చాలా త్వరగానే వచ్చేసాయి, అంటే 12 ఇయర్స్ అప్లై కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక గోదావరి నది మీద ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని, శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్, ఇంకా సర్ ఆర్థన్ కాటన్ ఆనకట్ట. మరి ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏం జరుగుతోంది, ఈ గోదావరి నది మనకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే ఎంతో మంది మహాకవులు కూడా ఉన్నారండి. సో ఏనుగు లక్ష్మణ కవి, కూచిమంచి జగ్గ కవి, తిమ్మకవి, ఇలా ఎంతో మంది తెలుగు కవులు గోదావరి ప్రాంతపు కవులుగా బాగా ఫేమస్ అయిపోయారు. అలాగే మన సినీ గేయ రచయిత ఆరుద్ర గారు గోదావరి నది మీద చేసిన వ్యాఖ్యలు కూడా మీకు గుర్తున్నాయా? వేదంలో గోదావరి ప్రవహిస్తుంటే చెల్లి, వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుందే తల్లి అని అన్నారు.

మరి గోదావరి మీద మాటలు కాని పాటలు కాని రచనలు కాని కావ్యాలు కాని అసలు ఏవైనా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాయి. మరి ఇక ముందు రాబోయే కవులు కూడా అలానే గోదావరి నది మీద పాటలు మాటలు ఎన్నో అందిస్తారు. సో అందమైన గోదావరి గురించి మనం ఈ రోజు మన షోలో మాట్లాడుకున్నాం కదా, సో ఇది ఇవాళ మన గోదావరి కబుర్లు అనమాట. ఇక నెక్స్ట్ మీకోసం గుండెల్లో గోదావరి ఫిలిం నుంచి ఇళయరాజా గారి వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగుతుంది. రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో మొత్తం 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు సేవల గురించి సమాచారం అందించడానికి దక్షిణ కోస్తా రైల్వే హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసింది. సంప్రదించవలసిన నెంబర్లు రాజమండ్రి 8125 98601 ఏలూరు 08662571244 విజయవాడ 78159094636 లో సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అక్టోబర్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. రష్యా అధ్యకుడు పుతిన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రక్షణ, ఎనర్జీ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఎస్పీ ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు టాపిక్ ఏంటి? ఆకాశాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, చందమామ ఎలా ఏర్పడింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఏంటి ఈ ఆకాశం, దాని మీద కనుక ఉన్న రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే పరిశోధనలు చేస్తూ వాటి గురించి అన్ని వివరాలు తెలియజేస్తారు. మరి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడటం మాత్రమే కాదు, ఆ ఆకాశం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి పరిశోధన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మరి ఏదైనా సరే మనకు తెలుస్తోంది ఇంత ఈజీగా అంటే పరిశోధనలతో మనల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గురించి తెలియజేస్తున్న ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని పిలుస్తారు కొంతమందిని, సో వాళ్ళవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ల పరిశోధన వల్లే మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పరిశోధనలతో భారత ఖగోళ శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించి, ఒక ప్రొఫెసర్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. మరి ఆవిడే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా విశేషాలు మనం ఈ రోజు తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి సాంగ్ విన్నారు కదా, మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీర ప్రోగ్రామ్ ని. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఖగోళ శాస్త్రవేత్త గురించి, మరి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి ఆవిడ నక్షత్ర సమూహాలు అంటే స్టార్ క్లస్టర్స్ అని చెప్పి పిలుస్తాం కదా, సో నక్షత్ర సమూహాలు, నక్షత్రాల నిర్మాణం, విశ్వ పరిణామంపై ఆమె చాలా పరిశోధనలు అయితే చేశారనమాట. అవన్నీ ఎంతో విశిష్టమైనవిగా చెప్తారు. సో దీనికి గాను ఆవిడ కెరీర్ లో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించారు, అండ్ విజ్ఞాన్ శ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక రీసెంట్ గా మన 2026 లోనే రీసెంట్ గా కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ ని కూడా అందుకున్నారు. మరి ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా ఆవిడ రికార్డు అయితే సృష్టించారనమాట. ఇక అన్నపూర్ణి గారు మాట్లాడుకుంటే పాలక్కడ్ లోని విక్టోరియా కాలేజ్ లో సైన్స్ విభాగంలో పాఠశాల విద్యను పూర్తి చేయడం జరిగింది. ఇక 1996 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నక్షత్ర సమూహాల అధ్యయనాలు, నక్షత్ర పరిణామం అనే ఒక అంశంపై పీహెచ్డీ కూడా కంప్లీట్ చేశారు. ఇక ఆవిడ వయోలిన్ కూడా నేర్చుకున్నారు తెలుసా, సో వయోలిన్ కూడా వాయిస్తారనమాట. ఇక స్టార్టింగ్ లో 1990 నుంచి 1996 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో రీసెర్చ్ ఫెలోగా పనిచేయడం జరిగింది. తర్వాత 1998 లో ఇన్స్టిట్యూట్ లో ప్రెజెంట్ గా సో అక్కడే వర్క్ చేస్తూ ప్రెజెంట్ అయితే ప్రొఫెసర్ గా డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తున్నారనమాట. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్ స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి, అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మనందరి ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశం పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425 0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
3: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ కంచె ఫిలిం నుంచి వినేశాం కదా. అయితే మనమైతే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నక్షత్రాల పుట్టుక పరిణామం, నక్షత్ర జనాభా, నక్షత్ర సమూహాల నిర్మాణం, పరిణామం, ఇలా ఇవన్నీ, ఇంకా ఆకాశ గంగలు ఎలా ఏర్పడతాయి, ఆస్ట్రాయిడ్స్ అంటేంటి, యువీఐటీ, ఇలాంటి ఎన్నో విషయాల గురించి భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలైతే ఆవిడ చేయడం జరిగిందనమాట. అందుకే ఖగోళ శాస్త్రంలో ఆమె సాధించిన విజయాలకు ఎన్నో అవార్డ్స్ కూడా లభించాయి. ఇక 2024లో ఫార్మేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ గెలాక్సీస్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు విజ్ఞాన శ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక రీసెంట్ గా 2026లో ఆమె కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ కూడా అందుకోవడం జరిగిందనమాట. ఇక ఆ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. సో మరి ఏదేమైనప్పటికీ ఒక ఆస్ట్రో ఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఈ కెరీర్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ కెరీర్ కొనసాగించాలి అంటే ఏం చదవాలి? ఏం చదివితే మనం కూడా శాస్త్రవేత్త అయిపోతాం? సో దీని గురించి డీటెయిల్స్ కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్తాను ఒక సాంగ్ తర్వాత. తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 1 గంట 50 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఏం చేయాలి? అసలు ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఏంటి అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అనమాట. అంటే నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, అసలు విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా మారుతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ద్వారా అధ్యయనం చేసే ఒక శాస్త్రవేత్త అనమాట. వాళ్ళనే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్పి పిలుస్తారు. మరి అమ్మాయిలు కూడా ఈ రంగంలో అద్భుతమైన కెరీర్ ని నిర్మించుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి ఈవిడ లాంటి మహిళా శాస్త్రవేత్తలు నిజంగా యువతలందరికీ కూడా మంచి స్ఫూర్తి అని చెప్పచ్చు. మరి ఆస్ట్రోఫిజిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి అంటే 10th క్లాస్ తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అవసరమైతే కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు. అంటే ఇంటర్లో, నేను చెప్తోంది ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఓకే, అది కామన్, ఎంపీసీ మనం చదివేస్తాం. తర్వాత ఇంటర్ తర్వాత ఏంటి, బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఆస్ట్రోఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, ఈ కోర్సెస్ ఏవైనా సరే చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇక పీజీ, సో ఎంఎస్సీ విషయానికి వస్తే ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్, మరి ఇది కనుక చదివితే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీహెచ్డీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అని కాదు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెటర్ కాబట్టి, ఎంతైనా ఆస్ట్రోనాట్ కి సంబంధి ఐ మీన్ శాస్త్రవేత్తకు సంబంధించింది కాబట్టి పీహెచ్డీ కూడా కంప్లీట్ చేస్తే అది కూడా ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రోనమీ కానివ్వండి, దీంట్లో ఈ సబ్జెక్ట్స్ లో పీహెచ్డీ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత సో మన విశ్వాన్ని అర్థం చేసుకునే పరిశోధనలో మహిళలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చక్కగా ఆస్ట్రోఫిజిసిస్ట్ కెరీర్ ని ఎంచుకోవచ్చు అనమాట గర్ల్స్ అందరూ కూడా. అది విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం రోబో ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏం సంధ్యా, ఏంటి అంతటల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
2: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భక్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి ఎగ్జాక్ట్లీ 2:30 నేనైతే ఇవాళ మన సందర్శనరి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి హెంగౌట్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక కాసేపట్లోనే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, సో గెట్ రెడీ అనమాట, స్టే ట్యూన్డ్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్. మరి మీరు కూడా సందనే సెంటర్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా నెంబర్ 8662488 14 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందనే సెంటర్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, ఇంతకీ ఏంటది? సో నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, అది ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో చూద్దాం రకరకాల ఆన్సర్స్ వస్తాయా లేకపోతే కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తారా చూద్దాం. మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వింటూ స్టేడియో టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మీ అందరి కోసం రేస్ గుర్రం నుంచి ప్లే చేస్తున్నాను సాంగ్. వింటూ స్టేడియో

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం సంద్రజ్ఞ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, రేసుగురం సినిమా నుంచి సాంగ్ వినేశారు. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్ గా అడిగేశాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కానీ కొట్టినా కూడా చావదంట, అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏమంటాయి, మన వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపించారు చూసేద్దాం. నల్గొండ జిల్లా చందంపండి మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక వీళ్ళందరూ, శ్రీరామదాసు, కృపాచారి, ఓకే అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు అయితే 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. జల్లా జయరామ్ గారు, సరస్వతి, పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు సందరేస్ నది అని అంటున్నారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ సకుబాయి, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, బాగున్నారా మేడం అంటున్నారా. ఎస్ నేను బాగున్నాను, థ్యాంక్ యూ. ఆన్సర్ ఎక్కడా, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, దిస్ ఇస్ బ్రహ్మయ్య అంటూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఇంకా రాలేదు. సరే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ, మమత, ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, దుర్గాడ. ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి పోచార గ్రామం నుంచి అనమాట, కొట్టూరి లక్ష్మణ్ అండ్ నవనీత, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం దొరసారి వారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు, దొరవారి సత్రం. ఓకే, తిరుపతి జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, కరెక్ట్ ఆన్సర్. పాత మంగళగిరి నుంచి సాంబశివరావు గారు, మోక్షజ్ఞ గారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు, కుమారి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు, మనసు అనుకుంటున్నానండి అంటున్నారా, మనస్సు కాదు. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు క్వశ్చన్ వినలేదండి అంటున్నారు. ఓకే నేను రిపీట్ చేస్తాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు, అది ఏంటి అని అడిగా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అరుణ్, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఎర్రవల్లి మండలం నుంచి గద్వాల జిల్లా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో చాలా ఈజీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలీ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నీడ కదా. నీడ నీళ్ళల్లో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు. సో అదనమాట ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ మీ ముందుకి వచ్చేస్తుంది. ఇప్పుడు కడప నుంచి శ్రీదేవి అండ్ శైలజ కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పరమేష్ గారు ఆన్సర్ గాలి అని పెట్టారు, కాదండి. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు బాలాజీ నగర్ నుంచి మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, విజయ, మాన్విత్ అండ్ రిద్విక్ కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఈ నీడకి. ఓకే దెన్. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడతో అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ మన సందర్శన నదిలో ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? సో విన్నారు కదా, ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతున్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా? ఇంకా ఈ నీడ అని చెప్పేస్తూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పెట్టారు మెసేజ్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పెట్టారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ఆంటోనీ, ఆరోగ్య స్వామి షాడో అంటూ పంపించారు. సో ఓకే దెన్. సో అందరూ కూడా కరెక్ట్ గా పెట్టేశారు. ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం?

Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place?

ఎస్ వీడు గారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 అండ్ ఇప్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వినేసాం కదా, ఆడవారి మాటలకు అర్థాల వేరులై తర్వాత అల్లుడు సీను, ఈ రెండు మూవీస్ నుంచి. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి, ఎలా ఎలా ఎలా? మీరు మ్యాథ్స్ టీచరా తేజు అక్క అంటూ కడప నుంచి శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు. నో నో, మ్యాథ్స్ అంతే అంత ఇష్టం ఉంటే ఏదో వేరేలా ఉండేదండి. సో మ్యాథ్స్ మనకు పడదు. ఇక సరే మీకైనా తెలుస్తుందేమో ఆన్సర్ అని చెప్పి మీరు ఎలా ఉన్నారు మ్యాథమెటిక్స్ లో అని అడుగుతుంటా. సో మొత్తానికి ఆన్సర్ అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గెస్ చేస్తున్నారు, కానీ ఆన్సర్స్ చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఓకే కరెక్ట్ ఆన్సర్. రెండు చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు కానీ కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి 9 మంది కింద పడిన యాపిల్స్ ఏర్కొని ఉంటారండి అంటున్నారా? కాదు, ఒక యాపిల్ కింద పడింది కాబట్టి ఒకటే తీసుకున్నారు అని చెప్పేస్తూ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ అంటున్నారు. కాదండి, రంగారెడ్డి జిల్లా నుంచి, శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి

ప్రశ్న సంతోష, ఫస్ట్ క్వశ్చన్ కి నీడా అని పెట్టారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చేసింది. మరి సెకండ్ క్వశ్చన్ కి ఎప్పుడు వస్తుంది? రాజుల నుంచి జయన్న గారు మెసేజ్ పంపించారు, దారిలో తీసుకున్నారు, చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకోలేదండి అంట. కాదండి, ఒక్కొక్కళ్ళు గెస్సింగ్లు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను. మొత్తానికి మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. విజయ గారు ఫ్రమ్ చిల్లమానూర్ చెను, నీడా అని చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ తో మనకి పంపించింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రా గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు. సూపర్. ఇక నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. కౌస్తుభ గారు, మమత గారు, కాఫీ వర్క్స్ ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు. ఒక గెస్సింగ్ బానే ఉంది కానీ అదైతే కాదండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, చాలా కష్టపడి చాలా పెద్ద ఆన్సర్ అయితే అనుకున్నారు కానీ అంత లాజిక్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్. అసలు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నేను అడిగింది ఇంకా చెప్పాలంటే. ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్తో ఆలోచించి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కరు అనేది ఒక పేరు అని, తొమ్మిది అనేది ఒక పేరు అని, ఆ పేరు గల పిల్లవాడే ఒక యాపిల్ తీసుకున్నాడు అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఇవేవి కాదు. సరే, ఏం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఒక ఆన్సర్ అయితే పెట్టారు కానీ సరే అది కరెక్టా కాదా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. లాస్ట్ పర్సన్ కడప నుంచి వినయ్ అండ్ రవి భాషా మెసేజ్ పంపించారు కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెళ్ళింది ఒక పిల్లవాడే అందుకనే అతని పేరు ఒక పది, సో అతనే తీసుకున్నాడు అంటున్నారా? కాదు. ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ తామల, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పంపించారు కానీ కాదండి, మీరు అనుకుంటున్నది అయితే కాదు. బాలం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనసూయ యమున జానకంపేట చిలుక నారాయణ గారు జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, తిరుపతి జిల్లా. తొమ్మిది మంది తొమ్మిది పండ్లు తీసుకున్నారు, పదో వాడు చెట్టు మీద ఉన్నాడు, ఒక పండు తీసుకున్నాడు కానీ వాడు ఇంకా చెట్టు దిగలేదా? చెట్టు మీద ఏం చేస్తున్నాడు? కాదండి, బాగుంది, వెరైటీగా గెస్ట్ చేశారు కానీ ఆన్సర్ అది కాదు. ఇక నెక్స్ట్ 10 యాపిల్స్ లో ఒకటి మాత్రమే చెట్టు నుంచి రాలి కింద పడిందంట, సో అందరూ అందుకని అది ఒక్కటే తీసుకున్నారంట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. సో ఇలా రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు కాసేపట్లో అయితే మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాం, తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయి అన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ కోస్త రైల్వే అధికారులు తెలిపారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అక్టోబర్ 12లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందని చెప్పాను కదా. సో విన్నాక ఇంత ఈజీనా అనుకుంటారు మీరే. సో ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు చెన్నై నుంచి అనమాట. సో అదైతే చదివేశాను ఇందాక, అది కరెక్టే అంటే ఇంచుమించు కొంచెం పర్లా, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. ఎం నరేష్ మెర్సి విజయ రోజా వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఒకరి పేరు ప్రతి ఒక్కరు, సో దారిలో వెళ్తున్న 10 మంది పిల్లల్లో ఒకరి పేరు ప్రతి ఒక్కరు అనే పేరు ఉండుంటుంది, ఆ పేరున్న అబ్బాయి మాత్రమే తీసుకున్నాడేమో, అందుకే ఇంకా 9 ఆపిల్స్ ఉన్నాయంటున్నారా. అబ్బా, మేము అడిగే క్వశ్చన్స్ లో ఇన్ని రకాలుగా ఆన్సర్స్ వెతుక్కోవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏమో ఏ అంటే, నేను చెప్పిన ఆన్సర్ కి ఆర్జే మళ్ళీ ఇది కాదు అది ఇట్లా కూడా అనొచ్చేమో అన్న ఆలోచనలు మీకైతే ఉన్నాయి. సో బాగానే వింటున్నారు, బాగా ఫాలో అవుతున్నారు మా క్వశ్చన్స్ ని మీరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్.
1: This is Akashvani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi has said leaders from around the world are gathering in New Delhi for the 18th BRICS summit beginning tomorrow. In a social media post today, Mr. Modi expressed confidence that the conference will witness positive and meaningful discussions on various issues with the welfare of the world as the guiding objective. Our correspondent reports that the two-day summit, which will be held at Bharat Mandapam, will bring together 11 major emerging and developing economies, including Brazil, China, Egypt, Ethiopia, Indonesia, India, Iran, Russia, Saudi Arabia, South Africa, and the UAE. Ahead of the BRICS summit, Prime Minister Narendra Modi will hold bilateral talks with Russian President Vladimir Putin in New Delhi this afternoon. The two leaders are expected to discuss a range of issues of mutual interest: the Russia-Ukraine conflict, the situation in West Asia, trade relations.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక ఇవాళ మన సందర్శన డీలో నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నింటినీ పక్కన పెట్టేసి ఒక చిన్న జీకే రిలేటెడ్ అడిగేస్తాను. జీకే అంటే పురాణాలకు సంబంధించింది, ఓకేనా? సో కర్ణుడు, మహాభారతంలో కర్ణుడి పేరు బాగా తెలుసు కదా. సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, అంటే కర్ణుడి ధనస్సు అని కూడా అనొచ్చు. సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, ఆ పేరు రెండు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శనండి. ఈ ప్రోగ్రామ్ లో బ్యూటిఫుల్ సాంగ్ అందరి వాడు ఫిల్మ్ నుంచి అయితే వినేశాం కదా. అండ్ ఇక 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. కర్ణుడి విల్లు పేరు ఏంటి అని అడిగాను, మరి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ పంపించండి అన్నాను కదా. పెడిన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 50 మెసేజ్లు వచ్చేసాయి ఏకంగా. 50 మెసేజ్లు నేను ఎంత ఫాస్ట్ గా చదవగలుగుతాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్లు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మెసేజ్ చేశారు ఒక ఎం నరేష్, మెర్సీ గుప్తా, రోజా, సిరిజ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, వీళ్ళందరూ పెట్టిన ఆన్సర్ చూస్తే నాకు నవ్వు వచ్చేసింది. చిత్రగుప్తుడు అంట. చిత్రగుప్తుడు ఎవరండి? ఇంతకి యముడి దగ్గర ఉండేవాడు చిత్రగుప్తుడు కదా. కానీ ఇదైతే కాదు, నేనేం అడిగాను, కర్ణుడి విల్లు పేరు అని అడిగా. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సునీల్ కృష్ణ గారు తిరుపతి.

నుంచి మెసేజ్ పంపించారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మెసేజ్ పంపించారు, దమ్మపేట మండలం. కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. హరివిల్లు అంటున్నారా, ఎవరు? గౌస్ గారు అనంతపూర్ నుంచి. కాదండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. తేజు గారు ముందు ప్రశ్న ఆన్సర్ భలే ఉందండి అంటున్నారా. కొన్ని ఆన్సర్స్ అలానే ఉంటాయి, చాలా సిల్లీగా ఫన్నీగా. సో ఇప్పటికి ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఇది అని చెప్పేస్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ బోచంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రం శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి గారు, రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడనా, కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కుసుమ గారు ఫ్రం అంబటి నగర్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం గ్రామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. దామర్ల పెదమస్తానరావు గారు చినమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు ఫ్రం పెదకొండూరు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రం తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ షాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు గాంధీవం అంటున్నారు. గాంధీవం కాదు కదా, అది అర్జునుడిది కదా. సో కర్ణుడిది నేను అడుగుతోంది, కర్ణుడి విల్లు పేరు. చంద్రశేఖర్ షాకాపూర్ విలేజ్, ఓకే ఇది చెప్పేశాను. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. చాలా మంది పేర్లలోనే ఈ ఆన్సర్ ఉందండి. సో ఇప్పుడు నేను చదివిన మెసేజెస్ లోనే బోల్డ్ పేర్లు చదివాను నేను. ఇక మెసేజ్ నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్వప్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగరాజు గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ కాలనీ నుంచి మావురపూర్ సతీష్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి సుమాని అన్సారీ గోమదేవం పెడల నుంచి మెసేజ్ పంపించి, గాండివమ్మా ఇంతకు మీ పేరు స్పెల్లింగ్ లేవో మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి చదివింది ఇంతకు, దాంట్లో నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి అక్షయదేవి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా. కోనకొండ రమణారావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే పెడన జోగులందరి కాలనీ నుంచి అప్పలరాజు గారు, తేజు గారు మెసేజ్లు చూసి భయపడ్డమా? తేజు గారిని చూస్తే మెసేజ్లే భయపడాలి నా, అలాగని ఎక్కువ ఎక్కువ వచ్చేస్తే ఓకే ఎట్ ఎ టైం మనం చదవడం కష్టం కదా. సరే రాజుల నుంచి బోరెళ్లి సంధ్యా గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు ఫ్రం సింధవటం మండలం కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు గారు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు రమేష్ మహేష్ అండ్ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, బైరాగి వీళ్ళందరూ
కరెక్ట్ గా నెక్స్ట్.

నల్గొండ జిల్లా దమ్మోజు వెంకటాచారి గారు కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి అండ్ జగదీష్ శివారాణి కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ ఫ్రం అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ ముంత పెద్దన్న గారు గురుగుంట్ల నుంచి మార్కాపురం జిల్లా అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. మరి ఇంతకీ కర్ణుడి విల్లు పేరు ఏంటి అంటే విజయ. సో చాలా మంది పేర్లు ఇప్పుడు నేను విజయలక్ష్మి, విజయ చాలా చదివాను కదా, సో విజయ ధనస్సు, విజయ విల్లు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి విజయ అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఇదన్నమాట.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు అండ్ ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. నేనైతే క్వశ్చన్ అడిగాను, ఇంకా నా పేరు కూడా విజయ అండి అని చెప్తూ విజయ గారు మెసేజ్ పంపించారు. ఓకే, కర్నూల్ నుంచి అనమాట. సో ఇక ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ సినిమాలోతో గెస్ట్ చేస్తారా? సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట జస్ట్ కొంచెం అలా వినిపించేసి ఆపేస్తాను. ఆ వినిపించి ఆపేసిన పాట ఏ సినిమాలోదో గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయాలి. హీరో కూడా ఎవరో చెప్పాలి. ఓకేనా? సో హీరో ఎవరు, ఆ పాట ఏ సినిమాలోది, మరి జాగ్రత్తగా వినండి ఆ సాంగ్ ని.

చాలు, ఈ కొంచెం సాంగ్ వింటే చాలు, ఈ పాటికి హీరో ఎవరు, సినిమా పేరేంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు విన్న ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో అది ఏ మూవీలోది అండ్ అందులో హీరో ఎవరు. సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఏకంగా 71, సో కొంచెం గ్యాప్ తీసుకుని అయినా సరే మొత్తం మెసేజెస్ అయితే చదివేస్తాను. సరే, ఇందాక నేను ప్లే చేసిన చిన్న చిక్కుబుక్కు పోరి అనే టైటిల్ ఉంది కదా, సో ఆ పాట ఏ సినిమాలోది అండ్ ఇందులో హీరో ఎవరు అని అడిగా. సో విని చాలా కాలం అయినప్పటికీ కూడా మీరు జస్ట్ అలా ట్యూన్ వినగానే భలే పట్టేస్తారండి ఆన్సర్స్ లో. ఆన్సర్స్ కదా, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి ఓన్లీ మీ నేమ్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేస్తా, సరేనా? ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను. ఇక పెడన జోగరందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, నెక్స్ట్ మెసేజ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విజయ గారు అండ్ మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, మన్విత్ అండ్ రిద్విక్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కనకారావు గారు ఫ్రం పెడన, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఫ్రం నాయుడుపేట, నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు నుంచి రమేష్ మహేష్, నెక్స్ట్ అంజీ, ఏంటి మీ పేరేంటి చెప్పలేదు నాకు, అయ్యో మీ పేరేంటి, సాయినా, ఓకే సాయి గారు మెసేజ్ చేశారు. తర్వాత మైదుకూరు నుంచి జాఫర్ గారు, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట నగర్, మహబూబ్ నగర్ జిల్లా, శ్రీ ఫ్రం విశాఖపట్నం, ముల్లగూరి విజయ్ కుమార్ ఫ్రం అనంతపురం, గౌస్ గారు ఫ్రం అనంతపూర్, భారతీ కిషోర్ గారు ఫ్రం అనంతపూర్, ఎస్ నందికొట్కూరు నుంచి కుదుష్ బాషా అండ్ కరెంట్ షఫీ, కామతి శంకర్ గారు ఫ్రం రాజోలి, జనార్దన్ ఫ్రం కందూరు అన్నమయ్య జిల్లా, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, నెక్స్ట్ ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు జోగులమ్మ గద్వాల జిల్లా, వై గోపి గారు బతిబండ్ల, విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కౌస్తుభా ఫ్రం ఆత్మకూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. తో అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు. మస్తాన్ అండ్ ఫ్యామిలీ ఫ్రం అనంతపూర్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు. మాధవి ఆంజనేయులు గారు ఫ్రం భూదాన్ పోచంపల్లి, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు అండ్ హైమ, వెంకీ ఫ్రం గొనిగండ్ల, స్వప్న గారు, తర్వాత రామకృష్ణ కాలనీ నుంచి మావరపు సతీష్, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, సాయి అనంతపురం నుంచి అండ్ యువరాజు కూడా, వీర కనకారావు గారు ఫ్రం వీరభద్రాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, నెల్లూరు బైరాగి మండలం నుంచి శ్రీను, రమేష్ అండ్ మహేష్ అండ్ చిరంజీవి, ఓకే నాగరాజు గారు ఫ్రం పెడన, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రం భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు, రమాదేవి గారు ఫ్రం ఇసుకపల్లి, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు, దామర్ల పెదమస్తన్రావు గారు, నెక్స్ట్ రాజేష్ అండ్ అంబికా, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి, గన్నవరం నుంచి కాదు, గన్నవరం మీ ఇంటి పేరా, ఇంతకీ మీ పేరెక్కడ, శ్రీనివాస్ గన్నవరం, ఓకే శ్రీనివాస్ గన్నవరం ఫ్రం తిరుపతి, ఓకే కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, తర్వాత గడ్డ మంకయ్య గారు ఫ్రం బందరపల్లి నెల్లూరు జిల్లా, అనంతపురం నుంచి మెసేజ్ పెద్దవడుగూరు విలేజ్ నుంచి కుమారి లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు కరెక్ట్ ఆన్సర్స్. మృగరాజు ఫిలిం అనుకుంటున్నారు మీరు, కాదు రాంగ్ ఆన్సర్, హీరో కరెక్టే కానీ. నెక్స్ట్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మీరు పట్టిన మెసేజ్ అనమాట, అది మృగరాజు అని కానీ అది రాంగ్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రం బెడన, ఓకే కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా తరాలపేట మండలం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. పంతాడు శ్రీనివాసరావు గారు, గంగా భవానీ ఫ్రం మౌరిపాలెం కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా

చీరల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్ అండ్ రామ్ చరణ్. ఎస్, అందరివి కరెక్ట్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం. తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. నాసికా వేణు ఫ్రమ్ దేశాయపేట. రాజశేఖర్ రాజు ఫ్రమ్ బీవీ నగర్, నెల్లూరు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. అనంతపూర్ నుంచి అనురాధ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కొట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్యకుమార్, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ చెన్నై. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర అండ్ కృప. కానూరు నుంచి తాతారావు గారు. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి. మంగళగిరి నుంచి యశోద గారు. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి. మోహన్రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కబ్బల్దొడ్డి నుంచి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, ఒక ఇది చదివేశాను. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి. గద్వాల్ నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే కానీ రాంగ్ అండి. నెక్స్ట్ మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు, ముంతా పెద్దన్న గారు బురగుంట్ల నుంచి. సో కరెక్ట్ గా పెట్టారు. అనకాపల్లి జిల్లా నుంచి రమ్య అండ్ సాయి మెసేజ్ చేశారు. ఇక హాయ్ అండి అంటూ ఆన్సర్ అయితే కరెక్ట్ గా వచ్చింది, కానీ మీ పేరు మర్చిపోయారా, పేరు పెట్టలేదు. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ. మా ఊరు పేరు చదవలేదు అంటున్నారా, మీ ఊరు పేరు ఇప్పటికి వచ్చిన ఎన్నో మెసేజెస్లో చదివి వినిపిస్తూనే ఉన్నాను. బహుశా ఈ ఫాస్ట్లో నేను ఆల్రెడీ మీ పేర్లన్నీ కూడా చదివాను. దమ్మోజు వెంకటాచారి గారు ఫస్ట్ పేర్లు అయితే వచ్చేసాయి, ఊరు పేరు అంటే బై మిస్టేక్ ఇందాక మాత్రమే మిస్ అయింది. ఇంతకుముందు అన్ని క్వశ్చన్స్కి చదివా, అది మళ్ళీ మెన్షన్ చేస్తున్నారా. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ. రాజుల నుంచి జయన్న గారు. మళ్ళీ సాంగ్ వినిపించండి అంటున్నారా, మళ్ళీ సాంగ్ అంటే కష్టం, ఆన్సర్ రివీల్ అయిపోయింది కూడా మోస్ట్లీ. థ్యాంక్ యూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇంతకు నేను వినిపించిన ఆ పాట ఏ సినిమాలోది, హీరో ఎవరు అంటే అంజీ ఫిలిం, హీరో చిరంజీవి గారు. సో 350 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి టైం ఇక లాస్ట్ మనం అంజీ మూవీ నుంచి విందాం సాంగ్. ఇది ఇక్కడతో ఇక సందర్శనని అలా క్లోజ్ చేసేద్దాం. మరి నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం అంజీ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా అంజీ అండ్ చిరంజీవి గారు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్స్ అయితే మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ మెసేజ్లు చేసినందుకు. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యకుడు జీ జిన్పింగ్తో మోదీ సమాపేశాలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో రేపటి నుండి 2 రోజుల పాటు సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు పుతిన్ సమాపేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో వీరు సమాపేశమయ్యారు. డిఫెన్స్, ట్రేడ్, రేర్ ఎర్త్ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో

లో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 1120 లేదా 1807 లేదా 1800 4201 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి వి అనిత సూచించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఇ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ చెత్త సేకరణ, వేరుచేయడం, రవాణా శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి వివిధాలో ఈ రోజు థీమ్ ఒకే హీరో సాంగ్స్ అనమాట. మరి ఏ హీరో సాంగ్స్ విందాం అంటే ఇంకెవరు ఉన్నారు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆయన వాకింగ్ స్టైల్ అసలు మన రజనీకాంత్ స్టైల్ కి పెట్టింది పేరు కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్స్, మన ఇంట్రొడక్షన్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి రజనీకాంత్ గారి మూవీస్ లో అన్నిట్లో కూడా. సో అన్ని మిక్స్ చేసి చక్కగా రజనీకాంత్ గారి పాటలన్నీ మనం ఇప్పుడు వివిధాలో వినేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం నరసింహ నుంచి ప్లే చేస్తున్నాను. నా పేరు నరసింహ అంటూ, సో నా దారి రహదారి అంటూ డైలాగ్ గుర్తు చేస్తుంది కదా. తర్వాత ముత్తు నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, ఒక్కడే ఒక్కడు మునగాడు ప్లే చేస్తాను. ఇంకా ఇలా వరుసగా మన రజనీకాంత్ గారి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటూనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చంద్రముఖి ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సిటీ ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ చంద్రముఖి నుంచి కబాలి నుంచి వినేశారు కదా. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం, రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటున్నాము. మరి అసలు ఇండియాలో రజనీకాంత్ గారిని అభిమానించని వాళ్లు ఎవరైనా ఉంటారా అని అనుకోవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అన్నారు, అభిమానించే అంటే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ రజనీకాంత్ గారి అభిమానులే అని చెప్పేసి. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ కదా. ఒక మామూలు బస్ కండక్టర్ శివాజీరావు గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎదిగారు ఆయన. మరి ఆయన ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఏషియన్ సూపర్ స్టార్ సో అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ ఇక్కడ అందరూ కూడా వీరాభిమానులు ఉన్నారనమాట. అండ్ ముఖ్యంగా మన తెలుగు వారికైతే అసలు ఆయన దగ్గర చేసిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మూవీ అంతులేని కథ 1976 లో వచ్చింది, బాలచంద్ర గారి డైరెక్షన్ లో. అండ్ ఇందులో ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరో కానీ మామూలుగా జయప్రద గారికి అన్నయ్యగా, ఒక బాధ్యత లేని భర్తగా, అండ్ తర్వాత మారిపోయిన మనిషిలాగా చాలా గొప్పగా యాక్ట్ చేస్తారనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకా తెలుగు సినిమా, తెలుగు ప్రజలకి బాగా దగ్గర చేసిన సినిమాల గురించి చెప్పాలంటే చిలకమ్మ చెప్పింది, జీవన పోరాటం, దళపతి, పెదరాయుడు. ఇక చిన్న ప్లే చేసింది చిన్న రోల్ అయినప్పటికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట పెదరాయుడులో. అండ్ ఇంకా భాష ఫిలిం అసలు 70s and 80s లో ఆయనలోని ఒక నటుడు ఆడియన్స్ ని బాగా మెప్పించేశాయని చెప్పొచ్చు. అండ్ ఇంకా 90s లో చూసుకుంటే వరుసగా కమర్షియల్ హిట్స్ తో సూపర్ గా మంచి సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు. అండ్ స్టైల్ ఐకాన్ ని చేసింది కూడా ఈ 90s లో రిలీజ్ అయిన సినిమాలని అనమాట. మెయిన్ గా డైలాగ్స్ కానివ్వండి, ఫిలిమ్స్ లో వచ్చిన భాష ఫిలిం లో డైలాగ్ అందరికీ బాగా గుర్తు కదా. సో ఒక్కసారి చెప్తే ఈ భాష ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే అని. అండ్ తర్వాత రిలీజ్ అయిన నరసింహ సినిమా, సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ సినిమా మాత్రం. అసలు ఎన్నిసార్లు చూసినా

అసలు బోరే అనిపించదు. ఇక చంద్రముఖి ఫిలిం, అరుణాచలం, శివాజీ, రోబో, ఇలా ఒకటా రెండా ఎన్ని ఎన్ని మంచి మంచి సినిమాలతో మనం ముందుకు వచ్చేసారు. సో అలా మనం హ్యాపీగా సాంగ్స్ అని వింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం శివాజీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రజనీకాంత్ గారు నటించిన సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. 1, 2, 3, 4, 5, 6. ఒకటి రెండు మూడు చదువుతుంటే ఇదేమిటి? పిల్లల అంకెలు లెక్క పెట్టడం ఏమిటి అనిపిస్తుందా? అదేం కాదు, ఈ అంకెలు వేరేలే. వరుసగా ఆరు కూడా లెక్క పెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఈ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతో పాటు ఒక్కోసారి పిల్లి కూతలతో ఛాతి అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికి అంతటికీ క్షోభ. కానీ కేవలం ఆరంకెలు లెక్క పెట్టే లోపు చదవగలిగే ఆరు స్టెప్పులతో దీన్ని నియంత్రించవచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, కీప్ లిస్నింగ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకంత కష్టమైన పని. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు ఉన్న వారిలో ఇది మరీ కష్టం. కాబట్టి లక్షణాలన్నీ ఆస్తమానే కనిపించినా డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేయకపోవచ్చు. ఆ తర్వాత కనిపించే లక్షణాల తీరుతెన్నులను బట్టి చిన్నారికి ఆస్తమా ఉందా లేదా అనే విషయం నిర్ధారణ చేయాలి. కాబట్టి పిల్లి కూతలు, ఆయాసం ఉన్న పిల్లలు దీర్ఘకాలిక రికార్డు పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నారికి రెండేళ్ల లోపుంటే దాన్ని ఆస్తమా అని చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే ఆస్తమాలోని లక్షణాలన్నీ బ్రాంకలైటిస్, వీజీ బ్రాంకైటిస్ వంటి వ్యాధులు ఉండొచ్చు. ఒకవేళ అది ఆస్తమా కూడా అయ్యుండొచ్చు. అందుకే ఊపిరి తీసుకోవడంలో కష్టం, పిల్లి కూతలు వంటి లక్షణాలుంటే తదనుగుణంగా చికిత్స తీసుకుంటేనే దాన్ని సమయానుకూలంగా రికార్డ్ చేస్తూ దీర్ఘకాలికంగా గమనిస్తూ ఉండడం అవసరం. పిల్లల్లో కనిపించే పిల్లి కూతలు ప్రతిసారి ఆస్తమా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను మీ అందరికీ. ఆస్తమా ఆస్తమా అని ఒక ప్రసిద్ధి నానుడైపోయింది. ఒరిజినల్ గా ఆస్మా అని ఇంగ్లీష్ లో అంటారు. ఇక్కడ అందరికీ అర్థమయ్యే భాషలో నేను కూడా ఆస్తమా అంటున్నాను, దో ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు. ఇట్ ఈస్ ఆస్మా. కాబట్టి మీ అందరికీ గుర్తుండాలి, అందరూ అలా అని అలవాటు పడింది కాబట్టి నేను కూడా తప్పైనా గాని

0: ఈసారి ఆస్తమా అని అంటాను, మీరు దీన్ని కొంచెం సరిచూసుకోగలరు. పిల్లల్లో ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లి కూతల శబ్దం వినిపిస్తే కొందరు తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుంది. ఇలా పిల్లి కూతలు వినిపించే పిల్లలను మూడు గ్రూపులుగా విభజించవచ్చు. ఒకటి, ఫస్ట్ గ్రూప్ లో ఏంటంటే ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకంత తక్కువగా ఉన్న పిల్లలు. ఇలాంటి పిల్లల్లో పిల్లి కూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్లు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు. అదే గ్రూప్ టూకు వస్తే ఇమ్యూన్ వ్యవస్థలో ఎలాంటి సంబంధం లేకుండా వైరస్ కారణంగా వచ్చే ఆస్తమా. ఇది పిల్లలకు కూడా ఫస్ట్ గ్రూప్ పిల్లల కంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా ఆ తర్వాత సమస్య నుంచి బయటపడిపోతారు విత్ టైమ్. మరి గ్రూప్ త్రీలో ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్య వ్యవస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి. దానికి ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ ఆస్తమా ఉందా లేదా చూసుకోవాలి. అలర్జీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్లకు ఆస్తమా ఉందని చెప్పొచ్చు. ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. కొద్దిమేర వైరల్ ఇన్ఫెక్షన్స్ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకు, ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మనకు పడని పదార్థం మనలోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా కాలుష్య పదార్థం ఊపిరితిత్తుల్లోకి దారితీస్తే గాలి మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగిసిపోతాయి. శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం అంటే మ్యూకస్ లేదా ఫ్లెమ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మనకు పడనిది ఏదైనా మనలోకి ప్రవేశించినప్పుడు ఇదే అనుభవం పునరావృతమవుతుంది. ఇలా పడని పదార్థాలని ట్రిగర్ అంటారు. వేర్వేరు వ్యక్తులకు ట్రిగర్స్ వేరువేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగతో పాటు ఇళ్లలోని దుమ్ము, కార్పెట్లోని ధూళి, సరిపడని మనకు పడని ఆహార పదార్థాలు, కొన్ని ఘాటైన రసాయనాలు, వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్ ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్, పాలన్ పుప్పొడి, ఎక్సర్సైజ్, ఆహారానికి కలిపే రంగులు, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్, కొన్ని రకాల మందులు, ఆస్ప్రిన్, సల్ఫర్ డ్రగ్స్ వంటివి, ఇలా వేరువేరు ట్రిగర్స్ వేరువేరు వ్యక్తుల్లో వేరువేరుగా ఉంటాయి. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు, కానీ వీలైనంతగా వాటి నుంచి దూరంగా ఉండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఆస్తమా నిర్ధారణ అంత తేలిక కాదు. దీనికి క్లినికల్ పరీక్షలు, రోగి పూర్వ చరిత్ర, ల్యాబ్ పరీక్షలతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధికి గురైనప్పుడు ఊపిరి తీసుకోలేకపోవడం, పిల్లి కూతలు, దగ్గు రావడం, చికిత్స తీసుకుంటే తగ్గడం వంటివి జరుగుతున్నా, స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించడం, నాలుగేళ్లలోపు పిల్లలకైతే పిల్లి కూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రలేకపోవడం, తల్లిదండ్రులకు ఆస్తమా ఉండడం, ముక్కు కారుతూ ఉండడం, ఇలాంటి అంశాల ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత తీవ్రతను అంచనా వేయాలి. తీవ్రతను బట్టి ఆస్తమాను అప్పుడప్పుడు వచ్చేది, స్వల్పమైంది, ఓ మోస్తరు, తీవ్రత ఎక్కువగా ఉండి ఎప్పుడు ఉండేదిగా వర్గీకరించవచ్చు. ఒకసారి వర్గీకరణ జరిగాక అత్యంత కనిష్ట స్థాయి చికిత్స మొదలు 6 దశల్లో చికిత్స చేయవచ్చు. ఫస్ట్ దశలో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడము, సెకండ్ దశలో పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టిస్టెరాయిడ్స్, 3వ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ఓ మాదిరి మోతాదులో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్, 4వ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ఐసీఎస్ తో పాటు కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారు. అండ్ ఇన్ ద 5th స్టేజ్ ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఎక్కువ డోస్ తో ఉండే ఐసీఎస్ ఇస్తారు అండ్ టాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ద 5th స్టేజ్ మరీ తీవ్రంగా ఉన్న వారికి హై డోస్ ఐసీఎస్ తో పాటు టాబ్లెట్స్ అండ్ స్టిరాయిడ్స్ కూడా ఇస్తారు. ఒకవేళ పిల్లలకు ఆస్తమా తీవ్రం అవుతున్నట్లు అనిపిస్తే మీరు కొంచెం గమనించాలి. ఉదయం వేళలో పిల్లలకు పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ అవుతుండడం,

0: ఎక్సర్సైజ్ తర్వాత పిల్లి కూతలు దగ్గు ఎక్కువ కావడం, రాత్రుల్లో నడిస్తే పిల్లి కూతలు దగ్గు వస్తూ ఉంటుంది, ఏదైనా రిలీవర్ వాడాక ఈ లక్షణాలు తగ్గడం, ఇది కాస్త గమనించాలి మీరు. రిలీవర్ వాడుతున్నప్పుడు మునుపటి అంత మెరుగు లేదా అంత త్వరగా రిలీఫ్ రాకపోవడం లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి డాక్టర్ కి ఇమ్మీడియట్ గా చూపించాలి. వాతావరణంలో క్రమక్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యమైనది ఆస్మా, ఉబ్బసం వ్యాధి. ఇది చిన్నపిల్లల్లో పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల ఎయిర్ వేస్ నారో అయిపోతాయి. దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషెంట్ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా వానాకాలం, శీతాకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ 2 సీజన్స్ లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్మా తీవ్ర రూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాలైనా పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాజెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్మా, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ వెన్నెల ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఇదిగో కోడలి పిల్ల,
4: ఏంటత్తయ్య?
3: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
4: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
4: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
4: ఓ,
3: ఎలాగంటే యూపీఐతో?
4: అలాగా?
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
4: అదేంటత్తయ్య?
3: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
4: అబ్బా చాలండి అత్తయ్య.
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, వారితో పాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను లబ్దిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణ, జవాబుదారితనానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా

గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయం అందించే కేంద్ర ప్రాయోజిత పథకాలివి. రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల అర్హత ఆధారంగా అవసరాలను బట్టి వారికి లబ్ది చేకూర్చే నిరంతరం ప్రక్రియలు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2021-22 నుంచి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2022-23 నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ పద్దతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అర్హులైన దరఖాస్తుదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను నేరుగా జమ చేస్తున్నారు. కేంద్ర వాటా నిధుల విడుదల అంశం బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసిన అనంతరం కేంద్ర నిధులు విడుదలవుతాయి. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర రాష్ట స్థాయిల్లో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్దిదారులకు నిధులు అందేలా చూడడంతో పాటు నిధులు దారి మళ్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట ప్రభుత్వానికి లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా యంత్రాంగానికి తక్షణమే పంపిస్తారు. వారు తగిన విధానాల ప్రకారం పరిశీలించి పరిష్కార చర్యలను చేపడతారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రాధికార సంస్థలు తగిన పరిపాలనా చర్యలను కూడా తీసుకుంటాయి. పునర్వ్యవస్థీకరించిన ఈ విధి విధానాలు సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్టస్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కూడా ఈ పథకాల అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధులు భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు, చింతన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. డీబీటీ, ఆధార్ అనుసంధానం పోర్టల్ ద్వారా సమాచార వినిమయం, క్రమబద్దమైన సమీక్షలు, ఇవన్నీ కలిసి నిధుల మంజూరు నుంచి లబ్దిదారునికి అందే వరకు ప్రతి దశను పారదర్శకంగా, స్పష్టంగా పర్యవేక్షించగలిగేలా వ్యవస్థాగత ఏర్పాటును అందిస్తున్నాయి. అనవసర జాప్యాలకు తావు లేకుండా స్కాలర్షిప్ సాయం నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరేలా అంతరాయం లేకుండా వారు చదువులను కొనసాగించేలా చూడడమే ఈ చర్యల ముఖ్య లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన స్కాలర్షిప్ పంపిణీ వ్యవస్థల ద్వారా వెనుకబడ్డ వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ యుఏఎస్, కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ సియుఏఎస్ రంగాల్లో దేశీయ ఉత్పత్తిదారుల సామర్థ్యాలను, పురోగతిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించే లక్ష్యంతో డ్రోన్ధాన్ 2026 ను ఐఏఎఫ్ నిర్వహిస్తోంది. అభివృద్ది చెందుతున్న డ్రోను, కౌంటర్ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాలను, వాటి పనితీరును వీక్షించే, ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే వీలును భాగస్వామ్యులకు కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జైసల్మేర్లోని పోక్రాన్ రేంజ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డ్రోన్లను, వాటి పనితీరును ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించడానికి, వాటి పోరాట సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో నిఘా, గూఢచర్యం, స్వతంత్ర కార్యకలాపాలు, స్వార్మ్ సాంకేతిక పరిజ్ఞానాలు, ఎలక్ట్రానిక్ యుద్దం లాంటి ముఖ్యమైన రంగాలపై దృష్టి సారిస్తారు. ఆత్మ నిర్భర భారత్ అనే దార్శనికతను అనుగుణంగా జోనాథాన్ 2026 ఉంది. పారిశ్రామిక నిపుణులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలను ఏకీకృతం చేయడం ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఎదురయ్యే భద్రతా సవాళ్లను

ధీటుగా ఎదుర్కొనేలా సాంకేతికంగా ముందంజలో ఉన్న స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బలగాలను సిద్ధం చేసేందుకు ఐఏఎఫ్ కృషి చేస్తోంది.

దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల సందేహాలకు, దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఇప్పుడు పాట విందాం.

విన్న పాట 8 వసంతాలు చిత్రం నుంచి, పాడినవారు చిత్ర. వనమాలి గీతానికి సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. నూట 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం ద్వారా కృషి విజ్ఞాన్ కేంద్రాలను కేవీకే బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025లో నిర్వహించిన 5వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సు వేదికగా కృషి విజ్ఞాన కేంద్రాలపై వచ్చిన కీలక సిఫార్సులపైన, వాటి అమలును వేగవంతం చేసే చర్యలపైన ప్రధానంగా చర్చించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి, వ్యవసాయ పరిశోధన విద్యా విభాగ కార్యదర్శి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్

మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా ప్రాతిపదికన ఎంపిక చేసిన 300 కృషి విజ్ఞాన కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వసతులను ఆధునీకరించే కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. రాష్ట ప్రభుత్వాలు క్రియాశీల భాగస్వామ్యం వహించి సకాలంలో సహకారాన్ని అందించి నిర్ణీత కాల వ్యవధిలోగా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ప్రాధాన్యతా క్రమంలో కేవీకేలను ఆధునీకరించేందుకు అవసరమైన ఆర్థిక సంస్థాగత మద్దతును కూడగట్టేందుకు వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం డిఏఆర్ఈ కార్యదర్శి ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. పలు రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించాయి. మహారాష్ట, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు విశ్వవిద్యాలయాలు కేవీకేల నుంచే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లు అందాయి. కాగా ఇతర రాష్ట్రాలు ఈ నివేదికల తయారీ, అమలు ప్రక్రియల్లో వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 2028 డిసెంబర్ నాటికి అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇంక్యుబేషన్, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయాలనే కార్యాచరణ అంశంపైన సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమం కింద వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక భాగస్వామ్య సంస్థలు, జిల్లాల వారీగా ఉన్న వ్యవసాయ అవకాశాలతో కృషి విజ్ఞాన కేంద్రాలను అనుసంధానిస్తున్నారు. నిధుల సమీకరణ అమలులో భాగస్వామ్యం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమర్పించేందుకు వీలుగా కేవీకేల వారీగా ప్రాజెక్ట్ ఇంక్యుబేషన్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కేవీకే సిబ్బందికి సంబంధించిన సంస్కరణలపై వివరంగా చర్చించారు. సిబ్బంది జీత భత్యాలు, పదోన్నతులకు సంబంధించి ప్రతిపాదించిన సంస్కరణలకు వ్యయ విభాగం డిఓఈ ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం కేవీకే సిబ్బందికి ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించడంలో రాష్ట ప్రభుత్వాల పాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కృషి విజ్ఞాన కేంద్రాలు సమర్థంగా పనిచేయడానికి, నిర్దేశిత కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నిర్వహించడానికి వీలుగా ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలను కోరారు. ముఖ్యంగా వ్యవసాయ కాలపరిమితి దాటకుండా ప్రణాళికాబద్దమైన కార్యకలాపాలను అమలు చేయాలంటే కాలానుగుణ వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాలకు సకాలంలో నిధులను విడుదల చేయడం ఎంత కీలకమైన అంశమో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 2026-27 సంవత్సరానికి గాను పప్పుధాన్యాలు, నూనె గింజలపై చేపట్టిన సమూహ క్షేత్రస్థాయి ప్రదర్శనలు సీఎఫ్ఎల్డీ భాగంగా 24 రాష్ట్రాల్లోని 353 కేవీకేలు, జిల్లాల ద్వారా 12,349 హెక్టార్ల లక్ష్యంతో కార్యకలాపాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే 9,750 హెక్టార్ల పరిధిలో లక్ష్యాన్ని సాధించారు. కొన్ని రాష్ట్రాల్లో నిధుల మంజూరులో జాప్యం, నిధుల ప్రవాహ మ్యాపింగ్ సమస్యలపై పైన వివరంగా చర్చించారు. అటారీ, కేవీకే స్థాయిల్లో నిధులను ఆటంకం లేకుండా సకాలంలో చేరేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. అలాగే సిఫార్సు చేసిన నాణ్యమైన విత్తనాలు, రకాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రదర్శనల రూపకల్పన, అమలులో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి మద్దతుగా కృషి విజ్ఞాన కేంద్రాలు పోషించాల్సిన పాత్రను కూడా ఈ సమీక్షా సమావేశంలో ప్రముఖంగా చర్చించారు. నిర్దేశిత విధుల నిర్వహణతో పాటు పీఎం ధనధాన్య కృషి యోజన కింద జిల్లా స్థాయి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల అమలు కోసం కేవీకేలకు తగిన ఆర్థిక సహకారాన్ని అందించాలని రాష్ట్రాలను కోరారు. అలాగే సామర్థ్యాభివృద్ది కార్యక్రమాలతో పాటు జిల్లా స్థాయిలో కేవీకేలు చేపట్టే కార్యకలాపాలను సేకరించి నిర్దేశిత పోర్టల్లో క్రమం తప్పకుండా అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఫలితాల సమగ్ర పర్యవేక్షణ, నివేదికల రూపకల్పన, అంచనా ప్రక్రియలను ఇది సులభతరం చేస్తుంది.

కేంద్రం, రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం, సకాలంలో ఆర్థిక మద్దతు, ఆధునిక మౌలిక సదుపాయాలు, తగిన మానవ వనరులు, జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికల సమర్థమైన అమలుతోనే కేవీకేల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం సాధ్యమవుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతులకు సమర్థంగా సేవలందించేందుకు అత్యావశ్యకమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతుతో పాటు వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా అధిగమించేలా కృషి విజ్ఞాన కేంద్రాలు సన్నద్దం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను, మెరుగైన ఉత్పాదక రకాలను, నైపుణ్యాలను, ఆవిష్కరణలను, వ్యవస్థాపక అవకాశాలను రైతులకు, గ్రామాలకు చేరువ చేయడంలో శక్తివంతమైన కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంగీకారం కుదిరిన కార్యాచరణ అంశాల అమలును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ చర్చలు స్పష్టం చేశాయి. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తికి కేవీకేలు సమర్థమైన వేదికలుగా రూపుదిద్దుకునేలా కేంద్రం, ఇతర భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపక ధోరణిని పెంపొందించడం, తద్వారా వికసిత సమృద్ద వ్యవసాయ రంగంలో ఆవిష్కృతమయ్యేలా భరోసానివ్వడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. శ్రోతలకు ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ఇప్పుడు పాట విందాం. ముప్పై 35 చిన్న కథ కాదు చిత్రం నుంచి ఈ పాట.

విన్న పాట 35 చిన్న కథ కాదు చిత్రం నుంచి. ఈ పాటను పాడిన వారు పృథ్వీ హరీష్, గాలి భరద్వాజ్ గీతానికి సంగీతం వివేక్ సాగర్. శ్రోతలకు ప్రకటన, జాతీయ లోక్ అదాలత్ 12/9/2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మండల న్యాయసేవా అధికార సంస్థ తిరుపతి అధ్యక్షులు మరియు 3వ అదనపు జిల్లా జడ్జి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ 12/9/2026 అనగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన సామరస్యపూర్వకంగా మరియు తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశాన్ని పొందుతారని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంక్ రికవరీ కేసులు, కార్మిక వివాదాలు, విద్యుత్ మరియు నీటి బిల్లులకు సంబంధించిన కేసులు, రాజీకి అనువైన క్రిమినల్ కేసులు తదితర వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. లోక్ అదాలత్లో కుదిరిన రాజీ తీర్పు సివిల్ కోర్టు డిగ్రీతో సమానమైనదని, దానిపై అప్పీల్కు అవకాశం ఉండదని తెలిపారు. అలాగే కోర్టు ఫీజు చెల్లించిన కేసులలో నిబంధనల ప్రకారం కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న మరియు ప్రీ లిటిగేషన్ కేసుల కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటన విన్నారు. శ్రోతలకు మరో ప్రకటన, ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు.

శ్రోతల కార్యక్రమానికి డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246665, ఇంకో నెంబర్ 2246666, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ ప్రోగ్రాం ఉంటుంది. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా PRLలో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A

స్కోర్తో మెకానికల్ విభాగంలో, బీఈ 003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ మూడు పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 సీజీపీఏ అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే, అభ్యర్థులు తమ బీఈ లేదా బీటెక్ కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన ఎఫ్ఏక్యూలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే, 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు యూడీఐడి పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన పీడబ్ల్యూబీడీ కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 పీడబ్ల్యూబీడీ కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల అన్ని పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026 ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా సిబిటి, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే, ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీకు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసి తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటి విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే, ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ను సంప్రదించండి. ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి

ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు, గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ LLB లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ C&I మొత్తం 2 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ IT లేదా ERP మొత్తం 2 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక: SC, ST, PWBD అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు: గ్రేడ్ E1, పే స్కేల్ వివరాలు IDA ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు, గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. SC ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలెక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలెక్షన్ టెస్ట్లో 2 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్టు అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే, ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే, SC ST OBC నాన్ క్రీమిలేయర్ ఎక్స్ సర్వీస్మెన్ PWBD అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే EWS, SC, ST, డిజేబిలిటీ, OBC నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి

ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు, పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం, ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

ఉద్యోగ సమాచారం విన్నారు. శ్రోతలకు ప్రకటన: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ప్రకటన విన్నారు. 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఇప్పుడు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. ఈ క్విజ్ కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు, వాటికి 4 ఆప్షనల్ సమాధానాలు తెలియచేస్తాను. కార్యక్రమం చివరిలో సరైన సమాధానాలను మీరు తెలుసుకోవచ్చు. ఇందులో మొదటి ప్రశ్న: పయోరియా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ మొక్కు, బి చిగుళ్ళు, సి గుండె, డి ఊపిరితిత్తులు. రెండో ప్రశ్న: ప్రొఫెసర్ అమర్త్య సేన్ ఏ రంగంలో ప్రసిద్ధి? ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ జీవరసాయన శాస్త్రం, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్, ఆప్షన్ సి అర్థశాస్త్రం, ఆప్షన్ డి భూగర్భ శాస్త్రం. ఇక మూడో ప్రశ్న: సాంప్రదాయ ఎంబ్రాయిడరీ కళ అయిన చికెన్ కారీ పనికి ఏ ప్రదేశం ప్రసిద్ధి చెందింది అన్న ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ లక్నో, బి హైదరాబాద్, సి జైపూర్, డి మైసూర్. నాలుగో ప్రశ్న: G7లో సభ్యదేశం కాని దేశం ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ జపాన్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇటలీ. ఇక ఐదో ప్రశ్న: వెయిటింగ్ ఫర్ ది మహాత్మా పుస్తక రచయిత ఎవరు? ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఆర్కే నారాయణ్, ఆప్షన్ బి ఎన్ఏ పాల్కీవాలా, ఆప్షన్ సి అమృత ప్రీతం, ఆప్షన్ డి మనోహర్ మల్గోంకర్. ఇక ఆరో ప్రశ్న: ప్రపంచ ప్రఖ్యాత అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి అన్న ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఒడిషా, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఇక ఏడో ప్రశ్న: ప్రధానంగా ఏ ఉద్దేశంతో కవచ్ అనే స్వదేశీ వ్యవస్థ రూపొందించబడింది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ రైల్వే విద్యుదీకరణ, ఆప్షన్ బి స్వయంచాలక రైలు రక్షణ, ఆప్షన్ సి ప్రయాణికుల టికెటింగ్, ఆప్షన్ డి సరుకు రవాణా ట్రాకింగ్. ఇక ఎనిమిదవ ప్రశ్న: తువాంకు ముహ్రీస్ ట్రోఫీ 2026లో పురుషుల స్క్వాష్ సింగిల్స్ టైటిల్స్ను ఏ జాతీయ స్క్వాష్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ అభయ్ సింగ్, ఆప్షన్ బి సౌరవ్ ఘోషల్, ఆప్షన్ సి మహేష్ మంగావ్కర్, ఆప్షన్ డి హెన్రీ ల్యూంగ్. ఇక తొమ్మిదవ ప్రశ్న: ఆగస్టు 2026లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ భారీ మొత్తంలో సైకోట్రోపిక్ మందులను స్వాధీనం చేసుకోవడానికి

0: సంబంధించిన ఆపరేషన్ ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్ సిఏ ఆపరేషన్ వజ్ర 2.0, ఆప్షన్ బి ఆపరేషన్ నషాముక్త్, ఆప్షన్ సి ఆపరేషన్ గరుడ, ఆప్షన్ డి ఆపరేషన్ ట్రైడెంట్. ఇక పదవ ప్రశ్న, చివరి ప్రశ్న. భారతదేశంలో జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ 28 ఆగస్ట్, ఆప్షన్ బి 29 ఆగస్ట్, ఆప్షన్ సి 30 ఆగస్ట్, ఆప్షన్ డి 31 ఆగస్ట్. ఇవ్వండి మొత్తం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు, వాటికి ఆప్షనల్ సమాధానాలను తెలియచేశాను. సరైన సమాధానాలను ఈ ప్రకటనల తర్వాత తెలుసుకుందాం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ఉన్నామండి మనం. వీటిలో మొత్తం 10 ప్రశ్నలు, వాటికి 4 ఆప్షనల్ సమాధానాలు తెలియచేశాను. సరైన సమాధానాలను ఇప్పుడు సరిచూసుకుందాం. మొదటి ప్రశ్న, పయోరియా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అన్న ప్రశ్నకు ఆప్షన్ సిఏ ముక్కు, ఆప్షన్ బి చిగుళ్ళు, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి చిగుళ్ళు. ఇక రెండవ ప్రశ్న, ప్రొఫెసర్ అమర్త్యసేన్ ఏ రంగంలో ప్రసిద్ధి? అన్న ప్రశ్నకు ఆప్షన్ ఏ జీవ రసాయన శాస్త్రం, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్, ఆప్షన్ సి అర్థశాస్త్రం, ఆప్షన్ డి భూగర్భ శాస్త్రం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి అర్థశాస్త్రం. ఇక మూడవ ప్రశ్న, సాంప్రదాయ ఎంబ్రాయిడరీ కళ అయిన చికెన్ కారీ పనికి ఏ ప్రదేశం ప్రసిద్ధి చెందింది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ లక్నో, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి మైసూర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ లక్నో. ఇక నాలుగవ ప్రశ్న, G7లో సభ్యదేశం కాని దేశం ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ జపాన్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇటలీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి రష్యా. ఇక ఐదవ ప్రశ్న, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా పుస్తక రచయిత ఎవరు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఆర్కే నారాయణ్, ఆప్షన్ బి ఎన్ఏ పాల్కీవాలా, ఆప్షన్ సి అమృత ప్రీతం, ఆప్షన్ డి మనోహర్ మల్గోంకర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్కే నారాయణ్.

0: ఇక ఆరో ప్రశ్న, ప్రపంచ ప్రఖ్యాత అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి అన్న ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఒడిషా, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర. ఏడో ప్రశ్న, ప్రధానంగా ఏ ఉద్దేశంతో కవచ్ అనే స్వదేశీ వ్యవస్థ రూపొందించబడింది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ రైల్వే విద్యుదీకరణ, ఆప్షన్ బి స్వయంచాలక రైలు రక్షణ, ఆప్షన్ సి ప్రయాణికుల టికెటింగ్, ఆప్షన్ డి సరుకు రవాణా ట్రాకింగ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి స్వయంచాలక రైలు రక్షణ. ఇక ఎనిమిదవ ప్రశ్న, తువాంకు ముహ్రీస్ ట్రోఫీ 2026లో పురుషుల స్క్వాష్ సింగిల్స్ టైటిల్ను ఏ భారతీయ స్క్వాష్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు అన్న ప్రశ్నకు ఆప్షన్ ఏ అభయ్ సింగ్, ఆప్షన్ బి సౌరవ్ ఘోషల్, ఆప్షన్ సి మహేష్ మంగావకర్, ఆప్షన్ డి హెన్రీ ల్యూంగ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ అభయ్ సింగ్. ఇక తొమ్మిదవ ప్రశ్న, ఆగస్టు 2026లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ భారీ మొత్తంలో సైకోట్రోపిక్ మందులను స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన ఆపరేషన్ ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్ ఏ ఆపరేషన్ వజ్ర 2.0, ఆప్షన్ బి ఆపరేషన్ నషామత్, ఆప్షన్ సి ఆపరేషన్ గరుడ, ఆప్షన్ డి ఆపరేషన్ ట్రైడెంట్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆపరేషన్ వజ్ర 2.0. ఇక పదో ప్రశ్న, చివరి ప్రశ్న, భారతదేశంలో జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అన్నది పదో ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ 28 ఆగస్ట్, ఆప్షన్ బి 29 ఆగస్ట్, ఆప్షన్ సి 30 ఆగస్ట్, ఆప్షన్ డి 31 ఆగస్ట్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి 30 ఆగస్ట్. ఇవండి ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలోని మొత్తం 10 ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు. ఇప్పుడు ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఓ ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు మరియు కోళ్లల్లో బాహ్య పరాన్న జీవుల నివారణ గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ W. దీప్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు డాక్టర్ సుమన్ చెల్లా గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఈ కార్యక్రమానికి శ్రోతలు డయల్ చేయవలసిన మా నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు మరియు కోళ్లల్లో బాహ్య పరాన్న జీవుల నివారణ గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్ల్యూ దీప్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 7:30 2026 మహిళల ఆసియా టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది ఆట ముగిసే వరకు. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రభోద గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత ఆచార్య ఎస్వి రామారావు, 6:35 పొలంకబుల్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత జాను అనే నేను నా స్నేహితులు పుస్తక సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ నెమిలేటి కిట్టన్న. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం, 9:00 వాట్సప్ చిత్రమంజరిలో శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి,

0: 12:10, 12:40, 12:40 1:30 ఆ తర్వాత 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ విధానం, ఉపయోగాలు గురించి తిరుపతి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారిని పి వాణిగారు వీరి ప్రసంగం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వీక్లీ రౌండ్అప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం కార్యక్రమ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 6:30 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. రేపు రాత్రి 9:30 ఏక చిత్రగానం శీర్షికన జగదేక వేరుని కథా చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin reviewed the progress in bilateral cooperation in political, economic, defense, energy, space, skill mobility and people-to-people domains today. During the bilateral talks in New Delhi, the two leaders also shared perspectives on key regional and global issues of mutual interest, including the conflicts in West Asia and the Black Sea region. Prime Minister Modi reiterated that dialogue and diplomacy is the way forward in resolving conflicts, and India stood ready to assist in peace efforts. The External Affairs Ministry said in a statement that Prime Minister Modi and President Putin welcome Russia's International Industrial Exhibition, InnoProm India. The exhibition was held for the first time in India since the 9th of this month till today and underscored its importance in further expanding trade and industrial ties. The two leaders also visited the InnoProm India exhibition and interacted with the participants. President Putin invited Prime Minister to visit Russia for the 24th India-Russia annual summit. Prime Minister accepted the invitation. Mr. Modi gifted Mr. Putin a Russian translation of the Thirukural, the ancient Tamil classic by poet-philosopher Thiruvalluvar during the meeting. 2000 Putin arrived in the national capital in the early hours today. Prime Minister Modi will also hold talks with the Iranian President Masoud Pezeshkian this evening. The meeting assumes significance in view of the prevailing situation in West Asia. Regional developments are expected to be among the key issues to be discussed by the two leaders. The stage is all set for the 18th BRICS summit to be held at Bharat Mandapam in New Delhi tomorrow. During the summit, Prime Minister Narendra Modi will play host to world leaders including Russian President Vladimir Putin, Chinese President Xi Jinping, South African President Cyril Ramaphosa, Egyptian President Abdel Fattah el-Sisi, Indonesian President Prabowo Subianto, Iran President Masoud Pezeshkian, and Crown Prince of Abu Dhabi Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan. The summit will get underway tomorrow with a closed session for BRICS member countries on inclusive global governance and strengthening multilateralism. Leaders of BRICS member countries will witness the Bharat Innovates exhibition at Bharat Mandapam. They will also undertake a joint tree plantation, which will be followed by gala dinner hosted by Prime Minister Modi. The Prime Minister will hold a series of bilateral meetings with BRICS leaders on the sidelines of the summit. The leaders' session of BRICS Business Forum is underway at Bharat Mandapam in New Delhi. Heads of state of BRICS member countries, including Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin, Iranian President Masoud Pezeshkian, and South African President Cyril Ramaphosa are attending the session. In his address, Union Minister of Commerce and Industry Piyush Goyal said that during India's chairship, BRICS has been driven by a clear purpose to achieve more balanced trade amongst member nations and to explore expansion of trade in services across the bloc.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్ 3-4 పారామీటర్స్ వన్ ఈస్ ఇన్కమ్ సెకండ్ ఈస్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్ 4th ఈస్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ ఈచ్ విలేజ్ ఎవ్రీథింగ్ దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం

0: లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడవసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వినాయక చవితిని మట్టి విగ్రహాలు పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 180 1800 0102 501 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు.

హరి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ద్వి-త్రి దినాని యావత్ ఆకాశః మేఘావృతః స్థాస్యతి, అతిలఘు వర్షాపి భవితుమర్హతి. కనిష్ఠ ఏషియా చషక హాకీ క్రీడాయాం భారతీయ కనిష్ఠ పురుషదలం అద్య ప్రథమాయాం ఉపాంత్య స్పర్ధాయాం మలేషియా దేశం ఏకస్యోత్తరే త్రిభిః అంకైః పరాజిత్య చీన దేశస్య మోక్వీ నగరే అంతిమ స్పర్ధాయాం స్థానం ప్రాప్తవత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతల కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
2: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
3: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
2: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
3: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో గతవారంలాగే ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారు మన దంత సంబంధ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రోతలు, మీరు మా ఆకాశవాణికి కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు మీరు విన్నారు కదా, మరొకసారి చెప్తాను. 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 087. నమస్కారం అండి డాక్టర్ సుమన్ చల్లా గారు.
1: నమస్తే
0: డాక్టర్ గారు. మనం గత కొద్ది వారాలుగా ఈ దంత సంబంధ సమస్యల గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం.
1: అవును.
0: మీరు ఎంతోమంది శ్రోతలకు మంచి మంచి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ దంత సంబంధ సమస్యల్లో ప్రధానమైనది, అందరూ ఫేస్ చేసేది ఈ పుచ్చుపళ్ళు.
1: అవును.
0: అయితే ఈ పుచ్చుపళ్ళు లేదా పళ్ళు పిప్పి అంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో, ఇలా దంతాలు ఎందుకు అలా వస్తాయి అంటారు?
1: సో ఇది చాలా మంచి విషయం సార్. దీని గురించి అసలు పూర్తిగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వాళ్ళు ఎదుర్కొంటున్న సాధారణ నోటి వ్యాధుల్లో దంతాలకు సంబంధించినటువంటి దంతక్షయం కానివ్వండి, పుచ్చు ఏ పరిభాషలో కానివ్వండి, దంతక్షయం అంటాం జనరల్గా, డెంటల్ కేరీస్, ఇది కామన్గా అందరూ ఫేస్ చేసేటువంటి మొదటి ప్రాబ్లం. సో ఇది ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో తేడాలు, సో వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళు ప్రవర్తి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేసే విధానం మీద ఇది ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో దీనివల్లనే ఎక్కువ పళ్ళు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి.
0: అంటే ఇది ఏ వయసు వారికైనా రావచ్చు అంటారా, అట్లా చిన్న పిల్లల దగ్గర నుంచి?
1: దంతక్షయం అనేది ఈ రోజుల్లో పళ్ళు వచ్చిన పుట్టిన బిడ్డ కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు, మధ్య వయస్కులు కానివ్వండి, యంగ్ టీనేజర్స్ కానివ్వండి, అందరిలో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది పళ్ళు పుచ్చిపోవడం అనేది. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే నోటి ఆరోగ్యం పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడం. సో నోటి యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా పెట్టుకోవాలనేది ఒక పూర్తి స్థాయిలో

0: అవేర్నెస్ లేకపోవడం వల్లనే నివారించగలిగి పూర్తిగా నివారణ మార్గాలు ఉన్నటువంటి ఈ ప్రాబ్లంను కూడా అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లంని పట్టించుకోకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల అది ప్రబలంగా అంటే బాగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు యువతలో కానివ్వండి అన్ని రకాల వయసుల్లో వాళ్ళకి పళ్ళు పుచ్చడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తూ.
1: ఇప్పుడు మీరు ఎంతోమంది మరి పేషెంట్స్ని గమనిస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ ఇస్తుంటారు, అయితే మీకు ఇది ఈ యొక్క ప్రధానంగా ఈ ఒక్క కారణం వల్ల ఎక్కువగా వస్తున్నాయి ఇలాగా అని ఏమైనా ఉందంటారు
0: సార్? యాక్చువల్గా చెప్పాలి అంటే పళ్ళు పుచ్చిపోవడానికి సవాలక్ష్య కారణాలు ఒక్క రీజన్తో మనం చెప్పడానికి లేదు. బట్ అన్నిటికీ రీజన్స్కి మేజర్ కారణం ఏంటంటే మన మెయింటెనెన్స్ డిఫెక్ట్. ఇప్పుడు జనరల్గా ఓరల్ క్యావిటీలో మన నోటి లోపల మనము సలైవ అంటాము, ఎంగిలి అంటాం జనరల్గా, దీంట్లో ఉన్న పిహెచ్ యొక్క హెచ్చు తగ్గులే మనకు క్యావిటీస్ ఫామ్ అవడానికి మేజర్గా కారణమవుతూ ఉంటాయి. జనరల్గా మన నోటి లోపల లాలాజలం ఎప్పుడు కూడా పిహెచ్ యొక్క స్థాయి స్టేబుల్గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆహార పదార్థాలను తీసుకుంటామో సో అది ఏమవుతుందంటే అసిడిక్ కండిషన్లోకి మారుతుంది. అంటే లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన తీసుకున్న ఆహారం డైజెషన్ కావడం అనేది నోటి నుంచే ప్రారంభమవుతుంది. సో ఎన్నో రకాల ఎంజైమ్స్, యాసిడ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయినప్పుడు మన సలైవర్ యొక్క పిహెచ్ వాల్యూ అనేది డౌన్ అయినప్పుడు అసిడిక్ కంటెంట్లోకి వస్తుంది. ఇది తిరిగి మళ్ళీ నార్మలైజ్ అయ్యి న్యూట్రలైజ్ కావడానికి 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే దైనందిన జీవితంలో ప్రతి 1/2 అవర్కో 1 అవర్కో ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం. సో మెజారిటీ ఆఫ్ ద డే ఆఫ్ ద టైం అంతా కూడా ఈ యాసిడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి, పిహెచ్ వాల్యూస్లో ఫ్లక్చువేషన్స్ అనేవి అబ్నార్మల్గా జరుగుతూ ఉంటాయి. కొద్దిమంది ఉంటారు ఎక్కువ కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఈ జంక్ ఫుడ్స్ తినే వాళ్ళల్లో ఆల్రెడీ ఫుడ్స్లో చాలా యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్కి ఈ పిహెచ్ వాల్యూస్ ఇంకా తగ్గడం వల్ల తిరిగి అది న్యూట్రలైజ్ అవ్వడానికి మోర్ టైం తీసుకుంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఈ కూల్ డ్రింక్స్ లాంటి తాగే వాళ్ళలో ఎనామిల్ అనేది బాగా ఎరోడ్ అయిపోతుంది, ఎరోషన్ అంటారు, బాగా ఎనామిల్ అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత తిన్న ఆహార పదార్థాలంతా పేరుకుపోయి అది వెంటనే పుచ్చిపోవడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. సో ఇది సలైవరీ పిహెచ్లోని ఈ ఫ్లక్చువేషన్సే పళ్ళు పుచ్చిపోవడానికి మేజర్ కారణం.
1: అంటే ఇప్పుడు మీరు చాలా వివరంగా చెప్పారు. అయితే ఈ ప్రధానంగా ఈ ఎనామిల్ పుచ్చిపోవడం, ఎనామిల్ అంటే ఈ ఎనామిల్ అనేది మన దంతానికి ఉండే ఒక
0: ప్రొటెక్టివ్ లేయర్,
1: దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో పద్ధతిలో కాపాడుకోవడం వలన ఇలా జరుగుతుంది.
0: దాని పట్ల ప్రాపర్ ఇప్పుడు మనం ఏదైనా ఆహారం మనం అదే విధిగా చెప్తూ ఉంటాం పేషెంట్స్కి, 2 టైమ్స్ బ్రష్ చేయమని చెప్తాం, తిన్న తర్వాత వెంటనే పుక్కిలిచ్చమని చెప్తాం, తర్వాత ఈ జంక్ ఫుడ్స్ కానివ్వండి, స్టిక్కీ ఫుడ్ ఏవైతే ఉంటాయో వాటికి, అసిడిక్ కంటెంట్ కలిగినటువంటి ఫుడ్స్కి, లేదంటే కూల్ డ్రింక్స్, వీటన్నిటి కూడా మనం పేషెంట్స్ని దూరంగా ఉండమని చెప్పడానికి కూడా దాని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఇదే. సో ఎప్పుడైతే ఇవి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటామో ఎనామిల్ సాఫ్ట్ అయిపోతూ వస్తుంది. ఎనామిల్ సాఫ్ట్ అయిపోయే కొద్దీ పుచ్చు అంటే నథింగ్ బట్ సార్, మనం ఏదో అనుకుంటాం పురుగులు ఉంటాయో లేదా ఇంకోటి ఉంటాయి అనుకుంటాం, కానీ పుచ్చు అనేది ఇస్ నథింగ్ బట్ ఎనామిల్ మెత్తబడిపోవడమే. సో ఎనామిల్ ఎప్పుడైతే మెత్తబడి
1: ఒక కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సార్, నాగేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే సార్. నమస్తే చెప్పండి.
2: నమస్తే అండి.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
2: నాకు టీఎంజే కంప్లైంట్ ఉందని చెప్పారండి 2017లో.
0: 2017 సార్?
2: అది స్ప్రింట్ ఇచ్చారు అప్పుడు, నాకు పెట్టుకుంటే తగ్గింది.
0: ఓకే.
2: ఈ మధ్య తలబరువు, తలనొప్పి, ఆ లెఫ్ట్ దవడ అంతా కూడా ఫేషియల్ టైట్నెస్ అంటారు, మజిల్స్ అలా వచ్చేస్తుంది.
0: ఓకే ఓకే.
2: ఆ స్ప్రింట్ మళ్ళీ తీసి మధ్యలో అంటే డెంటల్ డాక్టర్ గారు అది ఫ్రిడ్జ్లో పెట్టండి అని చెప్పారు.
0: ఓకే.
2: అది తీసి పెట్టుకుంటున్నాను ఆఫ్ అండ్ ఆన్ కింద.
0: ఓకే. మీ ఏజ్ చెప్పగలరా సార్? 60 ఇయర్స్. అంటే మీకు షుగర్ బీపీ కానివ్వండి, ఎనీ అదర్ హెల్త్ హ్యాబిట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? జనరల్ హెల్త్ స్టేటస్ ఎలా ఉంటాయి?
2: థైరాయిడ్, బీపీ ఉందండి, షుగర్ లేదు.
0: ఓకే. ఎనీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ
2: న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొద్దిగా అంటే యాంటీ డిప్రెషన్ టాబ్లెట్ పెట్టారే మానేస్తే కొంచెం ట్రెమర్స్ వచ్చాయి బాడీలో.
0: ట్రెమర్స్ వచ్చాయి. ఓకే ఓకే. జనరల్గా మీరు చెప్పే ఈ టీఎంజే ప్రాబ్లం అనేది 2-3 పరిస్థితుల్లో రావడానికి కారణమవుతుంటుంది. ఒకటి సహజంగా పళ్ళు లేకపోవడం, అంటే మధ్యలో మనం ఏమైనా దవడ పళ్ళు కోల్పోయినప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జనరల్గా టీఎంజే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లేదంటే కొద్దిమందిలో బాగా గట్టి పదార్థాలు నమలడం కొరకడం వల్ల కూడా ఎక్కువ ఒత్తిడి అనేది పడడం వల్ల కూడా టీఎంజేకి అక్కడ ఉన్నటువంటి సాకెట్లో టీఎంజే బాల్కి మధ్యలో టెన్షన్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. కొద్ది మందిలో అరుదుగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే కొంచెం మన

0: అసలు అలైన్మెంట్ ప్రాపర్గా లేనప్పుడు కొద్దిమంది నిద్రలో కూడా పళ్ళు కొరుకుతూ ఉంటారు. సో
1: డాక్టర్ అది అడిగారండి, అది లేదు
0: లేదు, ఓకే
1: అర్థం.
0: ఓకే. జనరల్గా ఎక్కువగా ఈ నైట్ టైమ్స్ ఎవరికైతే బాగా పళ్ళు కొరికే అలవాటు ఉంటుందో వాళ్ళలో రాపిడి ఎక్కువ జరగడం వల్ల, జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడడం వల్ల ఎక్కువగా బాగా స్టిఫ్నెస్, టీఎంజే స్టిఫ్నెస్ రావడం కానివ్వండి, డిఫికల్ట్ ఓపెన్ మౌత్ ఇవన్నీ కూడా ఉంటాయి సార్. దీనికి మనం జనరల్గా ఏం చేయాలంటే ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్తోనే జాయింట్ యొక్క మూమెంట్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మేర సింపుల్గా పోతుంది. సో ఆ స్టేజ్ కూడా దాటిపోయినప్పుడు మనం నైట్ గార్డ్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. జనరల్గా ఆ స్టేజ్ వరకు చాలామంది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని ఎక్సర్సైజెస్, కొంచెం ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండడం, వామ్ సలైన్ వాటర్స్ గార్గిల్ చేయడం, కొంచెం టీఎంజీ మూమెంట్స్ని కంట్రోల్ చేయగలిగి కంట్రోల్గా పెట్టుకోగలిగి ఉండి, లోపల ఏదైనా డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటిని రెక్టిఫై చేసుకొని, ఏమైనా హ్యాబిట్స్ ఉంటే హ్యాబిట్ బ్రేకింగ్ రిలేటెడ్ అప్లయన్సెస్ పెట్టుకుంటే చాలా వరకు ప్రాబ్లం అనేది సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా న్యూరలాజికల్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే మనం ఒకసారి న్యూరాలజిస్ట్ని కూడా చూపెట్టుకొని, సో రిలేటెడ్ ఇన్వాలంటరీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని మెడికేషన్స్ వాడితే కూడా ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడవచ్చు సార్.
1: అలాగే
2: చాలా సంతోషం అండి. నగేష్ గారు కాకినాడలో మీరు యాప్ ద్వారా వింటున్నారండి. ఓకే, కాకినాడ మరొక కాలర్తో మాట్లాడదాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ టీఎంజే అని అన్నారు, అది అంటే ఏంటంట?
0: ఇది దవడ సార్. మనం నోరు తెరవడానికి, క్లోజ్ చేయడానికి మన పైదవడ పక్కన ఉన్నటువంటి సాకెట్ని టీఎంజే అంటాము. సో కింద దవడ ఆ ప్రాంతంలో ఒక బాల్ జాయింట్ లోపల కూర్చొని ఉంటుంది. సో దాన్ని టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అంటారు. సో మనం నోరు తెరిచినప్పుడు క్లోజ్ చేయడానికి మూమెంట్స్ అంతా కూడా ఈ జాయింట్ దగ్గర నుంచే జరుగుతూ ఉంటుంది.
2: మరొకగా శ్రోతతో మాట్లాడదాం. హలో హలో
3: హలో హలో నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు
3: సార్? నేను అనంతపురం జిల్లా కృష్ణమేడిపల్లి నుంచి పోలేరాయ్ సార్.
2: పోలేరాయ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే అండి పోలేరాయ్ గారు, బాగున్నారా మీరు?
3: సార్ డాక్టర్ గారికి, సుధాకర్మ సార్ గారికి, మన అందరికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు సార్.
0: థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు కూడా మా ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు సార్, చెప్పండి సార్.
3: దాదాపు ఆరు వారాల నుంచి మీరు కంటిన్యూగా వింటున్నాం సార్, మీ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంది, చాలా శ్రోతలకి విలువైన సమాధానం ఇస్తుంది, ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రశ్న సార్.
0: చెప్పండి సార్.
3: సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పళ్ళు, ఈ రేపు పళ్ళు అంటే కానుక పళ్ళు అని రెండు మూడు రకాల పళ్ళతో, అంటే మామూలు గొర్రెల కాపర్లు, బయట పనిపోయేవాళ్ళు, ఇట్లా పేస్ట్ బ్రష్ అందుబాటు లేని వాళ్ళు ఇక ఎక్కువ పుల్ల ఉపయోగిస్తున్నారు సార్. చాలా మంది చూసాము ఈ పుల్లతో పళ్ళు తోమడం వల్ల తెగుళ్ళు కానీ ఈ పళ్ళు కానీ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా సార్?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. సమస్యలు పబ్లిక్లో జనరల్గా జరుగుతున్నవి, అవేర్నెస్ మీద మీరు అడుగుతున్నటువంటి ఇటువంటి క్వశ్చన్స్కి ధన్యవాదాలండి. మీరు చాలా మంచి విషయం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే పళ్ళు తోమడానికి టైం లేదనో, పొలం దగ్గరికి వెళ్ళే వాళ్ళు, ఈ వ్యవసాయ కూలీ పనులు చేసే వీళ్ళందరూ కూడా పొలాల గట్టు మీద ఉన్నటువంటి వేపపుల్లలు, కానుక పుల్లలతోటి తీసుకొని చేస్తూ ఉంటారు. నిజంగా వేపపుల్లలు, వేపాక అనేది కూడా చాలా విధంగా చెప్పాలంటే అది యాంటీసెప్టిక్ గుణం కలిగిందే, కానీ వేప పుల్లలు లాంటివి యూజ్ చేసినప్పుడు పైన పంటి పైన ఉన్నటువంటి ఎనామిలన్నా కొంచెం టైం తీసుకొని స్లోగా అరిగిపోతుంది, కానీ దెబ్బతినేదంతా కూడా సైడ్స్ పంటికి ప్రొటెక్టివ్గా ఉండేటువంటి చిగురు దెబ్బతినిపోతుంది. ఎప్పుడైతే ఈ చిగురు సార్ పంటికి సపోర్ట్ ఇచ్చే గమ్స్ ఉంటాయి కదా, మనం బ్రష్ చేసే కొద్దీ అందరం ఒక్కొక్కరు అడ్డంగా పడదోముతూ ఉంటాం. ఎప్పుడైతే పడదోముతూ ఉంటామో ఒక కంటిన్యూస్ స్టేజ్లో చేస్తూ ఉండే కొద్దీ స్లోగా పంటికి సపోర్ట్ ఇచ్చే చిగురు అనేది రెసిషన్ అయిపోతుంది, అరిగిపోతుంది, కరిగిపోతుంది. ఎప్పుడైతే చిగురు, అవును సార్, చిగురు కరిగిపోతుందో చిగురు కింద ఉన్నటువంటి వేరు ఎనామిల్ అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అక్కడి నుంచి పన్ను పూర్తిగా అరిగిపోతూ త్వరగా పళ్ళు విరిగిపోవడానికి, సెన్సిటివిటీ రావడానికి, ఏదైనా తాగినప్పుడు తిన్నప్పుడు జీవాన్ని లాగడానికి వీటన్నిటికి కూడా కారణమవుతుంది. పుల్లతో పళ్ళదోమడం అనేది చాలా రాంగ్ మెథడ్. చాలా సాఫ్ట్ ఓరల్ క్యావిటీ, నోరు అనేది చాలా మృదువైనటువంటి కణజాలంతో కూడుకున్నటువంటి పార్ట్. సో దాంట్లో 100% ఎప్పుడు కూడా పేస్ట్ బ్రష్ే యూజ్ చేయాలి. కావాలంటే పొలం 100% అల్ట్రాసాఫ్ట్ బ్రిజిల్స్ అంటారు. సో మనం అందరము ఎఫెక్టివ్గా ప్రాపర్ టెక్నిక్లో బ్రషింగ్ చేసుకోలేకపోయినా ఈ అల్ట్రాసాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ యూజ్ చేసినప్పుడు జెంటిల్
3: ఏదైనా ఘన పదార్థాలు నమిలేటప్పుడు, ఘన పదార్థాలు ఎడమ వైపు కుడివైపు ఏ వైపు బాగా ఎక్కువగా నమలాలి?
0: రెండు వైపులా నమిలి తినాలి సార్. ఎప్పుడు కూడా రెండు వైపులా నమిలి తినాలి. ఎందుకంటే బై గాడ్ క్రియేషన్ మనం చెప్పలేము కానీ బై మన నాలుకే మన నోటిని చాలా మేర శుభ్రపరుస్తుంది. సో ఎప్పుడైతే మనం రెండు వైపులా నమిలి తింటామో నాలుగు ద్వారా మనం తీసుకునే ఆహారము లోపల ఎక్కడ కూడా పాచి అనేది ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా క్లీన్ కూడా అవుతుంది రెండు పక్కల నమిలి తింటే. మరియు లోపల నమిలి తినే విధానంలో ఆ చీవింగ్ మెథడ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడు కూడా రెండు పక్కలే నమిలి

0: ఒకవైపు తినడం అనేది రాంగ్ మెథడ్.
1: మనిషి మూడు పూటలు తింటే రెండు టైం రెండు పూటలు కానీ పళ్ళు తోముకోవాలి కదా సార్.
0: ఖచ్చితంగా రెండు పూట్ల బ్రషింగ్ చేయాలి సార్, బ్రషింగ్ చేయాలి
1: సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్.
2: ఓకే ఓకే పోలేర గారు, ధన్యవాదాలు. మరి
1: ఓకే సార్.
2: అయితే మరి డాక్టర్ గారు, ఈ పుల్లతో తోముకోవటం దీనివల్ల ఇతరత్ర సమస్యలు కూడా ఏమైనా వచ్చా? అంటే పుల్లతో గుచ్చుకోవటం,
0: అవును సార్,
2: గాయం అవటం, చిగుళ్ళ గాయం అవటం ఇలాంటి
0: అవును జరుగుతాయి సార్. ఇప్పుడు ఆ రాపిడి అనేది మెత్తటి కణజాలాన్ని అనుక్షణం ఒత్తిడికి గురి చేసినప్పుడు, సాఫ్ట్ టిష్యూ ఇరిటేట్ అయినప్పుడు అబ్నార్మల్ కండిషన్స్ కూడా దారితీస్తాయి. సో అది చెప్పాలంటే అంత హైజీనిక్ మెథడ్ కాదు. బ్రషింగ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ మంచి పేస్ట్, అట్ ద సేమ్ టైం మంచి హై క్వాలిటీ కలిగినటువంటి అల్ట్రాసాఫ్ట్ బ్రిజిల్స్నే మనం యూజ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక కొద్దిమంది స్పీడ్గా చేస్తారు, కొద్దిమంది హడావుడిగా బరుకుతూ చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా కొంచెం మంచి క్వాలిటీ బ్రిజిల్స్ ఉన్న బ్రష్, అల్ట్రాసాఫ్ట్ బ్రిజిల్స్ యూజ్ చేసినప్పుడు జెంటిల్ ఫోర్స్ అనేది పుడుతుంది. మనం స్పీడ్గా తోమినంత మాత్రాన పాచిపోవడం కానీ క్లీన్ అవడం కానీ జరగదు. ఎప్పుడైతే జెంటిల్గా బ్రషింగ్ చేస్తామో అప్పుడే నోట్లో ఉన్నటువంటి పేరుకున్న పాచి అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. అందుకే మనం పేషెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు కూడా అల్ట్రాసాఫ్ట్ బ్రిజిల్స్నే అడ్వైస్ చేస్తూ ఉంటాం.
2: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇప్పటివరకు మన దంతక్షయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ దంతక్షయం రావడానికి ప్రధాన కారణాల్లో ఒక ప్రధాన కారణం తీసుకునే ఆహారం లేదా జీవన శైలి కూడా అని అన్నారు మీరు. అయితే ఈ జీవన శైలిలో యువతకు ఎక్కువగా కొంచెం మిగతా అంటే వయస్కుల వారికంటే యువతలో ఎక్కువగా కొంచెం ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఇట్లాంటివి ఉన్నాయి, అవి కూడా ఏమైనా కారణం ఉంటారు?
0: లేదు, ఇప్పుడు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము టీనేజ్ పిల్లల్లో దంతక్షయం.
2: కాలర్తో మాట్లాడదాం. హలో
3: హలో,
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి.
2: నమస్తే, చెప్పండి మీ పేరు.
3: నా పేరు చందన అండి.
2: చందన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: తిరుపతి నుంచి అండి.
2: తిరుపతి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే అమ్మ చందన గారు, చెప్పండి.
3: నమస్తే డాక్టర్ గారు, మా అమ్మగారికి దంత సమస్య ఉందండి.
0: ఓకే.
3: ఆమెకి 45 సంవత్సరాలు పైగా ఉంటాయండి. 2 సంవత్సరాల క్రితం పళ్ళు 2 తీపిచ్చుకున్నారండి. ఇప్పుడు పై దంతాలు తీపిచ్చుకున్నారు. ఆమె కళ్ళు ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదని కంప్లైంట్ తరచూ అమ్మగారు ఇస్తా ఉన్నారు. దానికి ఎట్లా, అది పంటికి కళ్ళకి ఏంటి కనెక్షన్, అది ఎట్లా అని?
0: మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అసలు పంటికి కంటికి ఎటువంటి సంబంధము లేదు. సో పళ్ళు తీసేసుకోవడం వల్ల కళ్ళు పోవడం అనేది జరగదు, దానికి ఎటువంటి సైంటిఫిక్ రుజువులు కూడా లేవు. సో ఈ విషయంలో మీరు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో 45 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఈ ఏజ్లో ఎక్కువగా కొద్దిమందిలో సైట్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. డ్రై ఐస్ ఫామ్ అవడానికి ఉంటాయి, దానివల్ల సైట్ రావడానికి కూడా ఉంటుంది. సో అలాంటిది ఏదైనా కూడా ఉంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు చెప్పిన విషయానికి వస్తే, ఈ రోజుల్లో అన్ని సమస్యలకి పళ్ళు తీసేసుకుంటూ పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నో రకాలైనటువంటి అధునాతన ట్రీట్మెంట్స్ డెంటిస్ట్రీలో ఇప్పుడు చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. సో వీలైనంత మేర పన్నును తీయకుండానే సాధ్యమైనంత మేర పన్నును కాపాడే ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, సో మ్యాక్సిమం అలా చెక్ చేసుకొని పన్ను తీయకుండా చేసుకోవడమే బెటర్. బట్ వీలైన పరిస్థితుల్లో పన్ను తీసుకున్నంత మాత్రాన కళ్ళు పోవడం అనేది జరగదు. దెర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. మీరు భయం లేకుండా ఉండొచ్చు, కంటికి పంటికి అసలు సంబంధమే లేదు.
3: మా అమ్మకి అది ఒక అనుమానంగా ఉండిపోయిందండి.
0: మీకే కాదు మేడం, అందరికీ అలాగే ఉంది. అందరు కూడా అలాగే తలుచుకుంటూ ఉంటారు, కానీ డాక్టర్ దగ్గర చూపెట్టుకోరు. సో దానివల్ల చిన్న సమస్య కూడా పెద్దదిగా మారిపోయి అనేక రకాలైనటువంటి నోటి ఆరోగ్య సంబంధిత జబ్బులకు రావడానికి కూడా కారణం అవుతుంటాయి. కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది.
2: పళ్ళు పుచ్చిపోయినా కూడా కంటికి ఏమన్నా సమస్య వస్తుందని అప్ప ఈ సమస్యను ముద్ర పెట్టేసుకో.
0: అవును అవును సార. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పర్టికులర్గా ఇది డెంటిస్ట్రీలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం సార్. ఆల్రెడీ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనం అనుకోం, కానీ ఒక పన్ను పుచ్చాక నొప్పి రావాలంటే 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. సో ఎప్పుడో పుచ్చే ఉంటుంది, ఎప్పుడో 5 నుంచి 10 ఏళ్ళ తర్వాత నొప్పిగా మారుతుంది. సో మనం ఎప్పుడైనా సరే రోజు పడదోమేటప్పుడు ఒక్కసారి మన నోటిని అద్దంలో గమనించుకుని అలవాటు కానీ చేసుకోగలిగితే దంత సమస్యలన్నీ కూడా చాలా సింపుల్గా మనం నివారించుకోవచ్చు.
2: చాలా ధన్యవాదాలు చందన్ గారు కాల్ చేస్తున్నందుకు. అయితే మరి ఇందాక మీరు అన్నట్టు తినే ఆహారం అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఆహారం వల్ల కూడా ఏమైనా సమస్య వస్తుంది? అది మీరు చెప్పే ముందు ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
4: పంటి నొప్పి.

0: తో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
1: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
0: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
1: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
0: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్ వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767333.
2: మరి డాక్టర్ గారు, మనం ఇంకా అక్కడ అడిగిన ప్రశ్నలో ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి?
3: ఇప్పుడు యువతలు టీనేజర్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. సో దంత సమస్యలన్నీ కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో మరియు టీనేజర్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఆక్యుపై చేస్తున్నాయి. పిల్లలు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అయినటువంటి కూల్ డ్రింక్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. సో ఎట్లా, కొద్దిమంది వస్తారు రోజుకి 1 లీటర్ తాగారు, 1/2 లీటర్ తాగారు, పేరెంట్స్ చెప్తూ ఉంటారు, కానీ పిల్లల్ని కట్టడి చేయాలని ఆలోచించరు. సో ఎప్పుడైతే ఇవి తాగుతూ ఉంటారో దాని లోపల ఉన్నటువంటి యాసిడ్స్ కండిషన్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఓరల్ క్యావిటీ పిహెచ్ని బాగా తక్కువ చేస్తాయి. ఈ తక్కువ చేస్తూ వచ్చినప్పుడు ఎనామిల్ ఎరోషన్ అనేది స్టార్ట్ అవుతుంది.
2: కాలర్తో మాట్లాడదాం. హలో,
4: నమస్కారం, ఆకాశవాణి సార్.
2: హలో,
4: ఆకాశవాణియా సార్?
2: హలో, ఆకాశవాణి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు రామచంద్రయ్య సార్.
2: రామచంద్ర గారు ఎక్కడి నుంచి అండి?
4: శ్రీకాళహస్తి దగ్గర సార్.
2: కాళహస్తి నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి సార్.
3: నమస్తే అండి రామచంద్రయ్య గారు, చెప్పండి.
4: సార్, సార్ నమస్కారం సార్.
3: నమస్తే అండి
4: సార్. మోట్లో ఈ పళ్ళ నూపులకి నాటు వైద్యం చేస్తుంటారు సార్?
3: అవును.
4: అవి దాన్ని చూస్తుంటే మాకు కొంచెం భయం అనిపిస్తుంది.
3: ఓకే,
4: అది ఎట్లా వీళ్ళు చేసుకుంటున్నారు అది మేము వాళ్ళు చెప్తే అర్థం కావడం లేదు. దీన్ని ఎట్లా చేయాలనేది మాకు అర్థం కావట్లేదు సార్. ఏమన్నా ఒక సలహా ఇస్తారా?
3: నోటి దంతవ్యాధుల సమస్యలకు సంబంధించి ఎప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలండి. నాటు వైద్యం ద్వారా నివారించడం అనేది కుదరదు, ట్రీట్మెంట్ కూడా లేదండి. నాటు వైద్యాల మీద డిపెండ్ అయితే వేరే ఇతర సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటి జోలికి వెళ్ళకూడదండి. అసలు ఎప్పుడైనా కూడా దంతవ్యాధులకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం అని కూడా డెంటిస్ట్నే కలిసి పూర్తి స్థాయిలో నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ 100% ఇప్పుడు విలేజర్స్ ఎక్కువ మంది మేము చూస్తూ ఉంటాం మా దైనందిన జీవితంలో, రోజువారీ ప్రాక్టీస్లో చాలామంది కూడా. సో పిల్లవాడిని తీసుకొచ్చాము, అక్కడ తీసుకెళ్ళాము, అనేది చెవిలో పొగబెట్టారు, నోట్లో పసరు పోసారు, సో పురుగులు తీశారు, ఇవన్నీ చూపెడుతూ ఉంటారు. ఇది చాలా అనాగరికం సార్. సైన్స్ ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనం ఇంకా కూడా అటువంటి వాటిని ఆచరించడం అనేది, వాటి పట్ల నమ్మడం అనేది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది దానివల్ల ఇతర సమస్యలు. ఇప్పుడు చెవి చాలా ఐసోలేటెడ్ పార్ట్. అసలు ఇది ఎంతో మన మొత్తం మన బ్యాలెన్సింగ్ అంతా కూడా చేసే ఏరియాలో మనము ఈ పొగబెట్టుకోవడం కానివ్వండి, నోటి లోపల కొద్దిమంది లవంగాల నూనె అనేసి లేకపోతే ఏదో పసురు పోయడం, ఇవన్నీ చేసినప్పుడు నోటి లోపలటువంటి మృదువైన కణజాలం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అవి దెబ్బతిన్నప్పుడు క్రానిక్ ఇరిటేషన్స్ కలిగినప్పుడు ఒక్కోసారి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తాయి. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటు వైద్యం పట్ల, నాటు వైద్యం జోలికి వెళ్ళకూడదు, దాని పట్ల అసలు మనము ఆలోచించకూడదు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా నోటి వ్యాధులకు సంబంధించి డెంటిస్ట్ని కలిస్తే పూర్తి స్థాయి భరోసా రక్షణ అనేది లభిస్తుంది.
2: నిపుణులైన డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, చక్కగా వారిని సంప్రదించాలి. కానీ ఇలా చిట్కా వైద్యాలు అలాగే
3: వాటి జోలికి
2: వెళ్ళదు చేయకూడదండి. మరి
4: చెప్పండి
3: చెప్పండి, మీరు నలుగురిని మోటివేట్ ఎడ్యుకేట్ చేయండి, నోటి ఆరోగ్యం పట్ల అవేర్ చేయండి.
2: ధన్యవాదాలు రామచంద్రయ్య గారు. మరి డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనం ఈ ఆహారం అంటే ఫాస్ట్ ఫుడ్ తీసుకునే సందర్భాల్లో ఒక్కొక్కసారి చాలా రుచికరంగా ఉంటాయి. అవి మనం ఇంట్లో ఫుడ్ కంటే కూడా బయట ఫుడ్డే చాలా ఎక్కువగా ఆసక్తికరంగా చాలా రుచికరంగా ఉంటాయి, అందువల్ల తింటాము అని అంటారు పిల్లలు, యూత్ అంటూ ఉంటారు. దీనికి పన్ను ఆ రకంగా పాడైపోయే అవకాశం ఉంటుందండి?
3: ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్లేవర్స్ యాడింగ్ వల్ల మనకేమవుద్దంటే టంగుకి టేస్ట్ బాగా తెలుస్తుంది, సో తినాలనే ఒక కోరిక అనేది కలుగుతుంది. బట్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతాయంటే సెలైవరీ పిహెచ్ని బాగా తక్కువ చేయడం వల్ల, సెలైవరీ పిహెచ్ వాల్యూస్ ఎక్కువ సేపు అసిడిక్ కండిషన్లో ఉండిపోవడం వల్ల ఎనామిల్ మీద ఎనామిల్ని మెత్తపరిచేస్తాయి. కంటిన్యూస్ ఎనామిల్ యాసిడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యాసిడ్ అనేది దేనైనా కూడా కరిగిచ్చేస్తుంది. సో ఎనామిల్ బోన్ కంటే కూడా 3-4 టైమ్స్

0: హార్డ్ పోర్షన్. బట్ అటువంటి హార్డ్ పోర్షనే పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి 13-14 ఏళ్ళు ఉంటాయి, నోరు తెరిస్తే అన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. చూడండి, ఎముక కంటే 3-4 రెట్లు బలమైన భాగమైనటువంటి ఎనామిల్ అనేది ఈ యాసిడిక్ కంటెంట్ కలిగినటువంటి ఈ ఫుడ్స్లో, ఈ స్వీట్ కంటెంట్ కలిగినటువంటి ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల లోపల ఉన్న సలైవరీ పిహెచ్ వాల్యూస్ ఎక్కువసేపు ఆమ్ల స్థితిలోనే ఉండడం వల్ల ఎనామిల్ అనేది సాఫ్ట్ అయిపోయి 13-14 ఏళ్ళకి వాడు నోరు తెరిస్తే అన్ని పళ్ళు పుచ్చిపోయాడు. సో ఏదైనా కూడా ఒక ఒక పరిమితి ఉంటుంది, ఏదైనా ఒక సందర్భమే ఉంటుంది, కానీ రెగ్యులర్గా అలాంటి వాటిని అవాయిడ్ చేయాల్సి
1: ఉంటుంది. హలో, హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రేడియో వాల్యూమ్ తగ్గించేసి రేడియోకి దూరంగా రండి. మీరు రేడియో వాల్యూమ్ తగ్గించేయండి, మీరు రేడియో వాల్యూమ్ తగ్గించండి లేదా రేడియోకి దూరంగా రండి. హలో,
2: హలో,
1: చెప్పండి, మీ పేరు చెప్పండి.
2: నా పేరు సుష్మిత అండి.
1: సుష్మిత గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బుచ్చిరెడ్డి పాలెం నుంచి మాట్లాడుతున్నాం.
1: మీరు రేడియోకి కొంచెం దూరంగా ఉంటే డాక్టర్ గారు చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే అమ్మా సుష్మిత గారు, చెప్పండి.
2: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అమ్మా.
2: చిన్న పిల్లల్లో నోటి వాసన, వాళ్ళు 2 పూట్ల బ్రషింగ్ చేసుకున్నప్పటికి కానీ వాసన వస్తూనే ఉంటుందండి చిన్న పిల్లల్లో. ఎందువల్ల? వాటర్ సరిగ్గా తీసుకోవడం వలన, ఫుడ్ వలన, ఎందువలన సార్? ఏదన్నా సలహా ఇవ్వండి.
0: పిల్లల ఏజ్ ఎంత అండి?
2: మా పిల్లలు ఏజ్ 10 సంవత్సరాలండి.
0: 10 సంవత్సరాలు.
2: పాప బాబుకి 10 సంవత్సరాలు.
0: ఓకే ఓకే. చిన్నపిల్లలు
2: పేస్ట్ కూడా ఏదన్నా చెప్పండి సార్.
0: చెప్తారమ్మా మీరు. మీ చిన్నపిల్లలు అంటున్నారు, పిల్లల్లో ఈ ఏజ్లో ఎక్కువగా 10 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో ఎక్కువగా పళ్ళు ఊడిపోతూ మళ్ళీ పర్మనెంట్ పళ్ళు కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏమవుతుంటాయి, 4 పక్కల పళ్ళు కదులుతూ, ఉన్న పళ్ళు కదులుతూ కొత్త పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు నమలడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కొంచెం ఎక్కువగా పాచి పట్టడానికి, తిన్న ఆహార పదార్థాలు పేరుకోవడానికి కారణం అవుతూ ఉంటాయి. అదొకటి. రెండో రీజన్ వచ్చి పిల్లలు కొద్దిమంది నైట్ టైమ్స్ కానివ్వండి లేదంటే హ్యాబిచువల్గా నోరు తెరిచి ఉంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఫ్రీక్వెంట్ ఎయిర్ ఎంట్రాప్ట్మెంట్ జరిగినప్పుడు, కొద్దిమంది పిల్లలు ఏదైనా తిన్నప్పుడు పుక్కిలించడం అలాంటి అలవాట్లు లేనప్పుడు ఏమవుతుందంటే, లోపలటువంటి నోటి లోపల సలైవరీ డ్రైనెస్ ఫామ్ అయినప్పుడు నోరంతా కూడా ఎండిపోవడం వల్ల ఎక్కువగా బ్యాడ్ బ్రీత్ అనేది వస్తూ ఉంటుంది. మీరు పిల్లలకి విధిగా 2 పూట్ల బ్రష్ చేయించడం, తిన్న తర్వాత బాగా పుక్కిలించడం అలవాటు చేస్తే ఈ ఏజ్ పిల్లలకి అది పెద్ద సమస్య కాదు. ఇక మీరు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే, చిన్నపిల్లలకి ఒకసారి డాక్టర్కి చూపెట్టి మంచిగా ఆ ఏజ్ తగ్గట్టుగా ఫ్లోరైడ్ కంటెంట్ కలిగిన పేస్ట్లు కానివ్వండి, హైడ్రాక్సీ అపటేట్ అంటారు, పిల్లల యొక్క ఎనామిల్ యొక్క మినరలైజేషన్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి, అటువంటి మెడికేటెడ్ పేస్ట్లు కానీ యూజ్ చేస్తే పిల్లల్లో బాగుంటుంది.
1: థ్యాంక్స్ అండి, మరి ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మరి అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో, ఈ ఆహారంలో బయట సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అక్కడ అంత రుచికరంగా ఉండటానికి ఏమేమి పదార్థాలు కలుపుతుంటారు?
0: అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడుతూ ఉంటారు సార్, రకరకాలైనటువంటి కలర్ ఐటమ్స్ కానివ్వండి, స్వీట్నర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసినప్పుడు ఒక విధమైన ఫ్లేవర్ని మన నాలుక కలగజేయడం వల్ల ఒక విధమైన అడిక్షన్ అనేది కలుగుతుంది వాళ్ళలో. అది తీసుకుంటే వాళ్ళకి చాలా బాగున్నప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోండి, దాంట్లో ఉన్న ఎఫర్సెన్స్ వల్ల తాగినప్పుడు పిల్లగాడు చాలా చిల్డ్గా ఫీల్ అయ్యేసి ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాడు. బట్ వాడు ఫీల్ అవుతున్నట్టు అదేంటంటే బుగ్గల్లో భలే జిల్లు అన్నట్టు అనిపించుకుంటున్నారు, కానీ ఎనామిల్ కరిగిపోతుంది తెలియదు. సో దానివల్ల ఏమైపోతాయంటే లాంగ్ రన్ లో చాలా త్వరగా పళ్ళు
1: కదిలిపోతాయి. హలో, హలో,
3: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: బాలాజీ సార్.
1: బాలాజీ గారు ఎక్కడి నుంచి?
3: బాగున్నారా సార్?
1: బాగున్నా బాగున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ ఊరు?
3: చిత్తూరు సార్.
1: చిత్తూరు నుంచి డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే అండి బాలాజీ గారు.
3: నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి సార్, మీ సమస్య ఏంటి
3: సార్? అది
0: చెప్పండి.
3: మీరు పని వారం చెప్పారు కదా సార్?
0: చెప్పండి.
3: అదే వేణుకుంట దంత వైద్యం ఎలా పోతే బాబు అది చిన్నప్పుడు అదే ఊడొచ్చారు సార్ అమ్మా అది.
0: ఓకే,
3: దాన్ని ఏం చేసే గైడ్లేరు అంటున్నారు సార్?
0: ఓకే, మీ ఎవరికి ప్రాబ్లం? మీ బాబుకి ప్రాబ్లమా
3: సార్?
0: ఎవరికి ప్రాబ్లము, బాబుకా ఎవరికి?
1: మీ సమస్య చెప్పండి, సమస్య చెప్పండి, ఎక్కడికి వెళ్ళారని అవసరము, మీ సమస్య ఏంటి చెప్పండి.
3: కింద పనులు ఊగుతానని చెప్పాను కదా సార్.
0: ఓకే, మీకు కదులుతూ ఉందా?

0: ఎవరికి ఎవరికి పన్ను కదులుతుంది, మీకునా మీ పిల్లలకే?
1: నాకు నాకు సార్
0: మీకు కదులుతుంది. దానికి ఏం చెప్పారు?
1: అదే కింద పళ్ళు ఊగుతానని చెప్తే అది ఎందుకంటే ఊడిపోతుంది బాబు, దాన్ని తీసుకెళ్ళి రెండు అన్ని రెండు మూడు పనులు తీరాల్సి వస్తుంది.
0: ఓకే,
1: అన్ని అన్ని పనులు బాగానే ఉండాలి, అది ఒకటే కాబట్టి అదే ఊడిపోతున్నాము, దాని చేశారు లూజ్ గా ఉంది
0: ఓకే
1: అంటున్నారు సార్. మొన్న పోయినా సార్ రేణుగుంట దంత వచ్చేసాల.
0: ఓకే,
2: ఇప్పుడు మనం ఒక ప్రకటన విందాం.
3: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
4: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్, ఏబిఎస్ ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత,
3: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం,
4: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
3: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
4: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
3: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
4: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
3: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
2: మరి శ్రోతలు, ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో దంత సంబంధ సమస్యలకు డాక్టర్ సుమన్ సల్లా గారు మరి శ్రోతలు చేసిన కాల్స్ అన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. అయితే ఇంకా కొన్ని కాల్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత వచ్చే వారం మనం మళ్ళీ ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చినందుకు డాక్టర్ సుమన్ సల్లా గారికి ధన్యవాదాలండి.
5: ధన్యవాదాలు సార్.
2: నమస్కారం.
6: ఇంతవరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు ఇచ్చిన సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
8: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఈ రోజు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు మరియు కోళ్లల్లో బాహ్య పరాన్న జీవుల నివారణ గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్ల్యూ దీప్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినవచ్చు. 6:30 సూక్తిముక్తావళి ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత ఆచార్య ఎస్వి రామారావు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల

తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి

దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై మూడవ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన ఐదు దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. రెండవ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యాయి.

0: ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం

0: పల్లెసీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు మరియు కోళ్లల్లో బాహ్య పరాన్న జీవుల నివారణ గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్ల్యూ దీప్తి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: రైతు సోదరులందరికీ నా నమస్కారం. నా పేరు దీప్తి స్వప్నలత. తిరుపతి పశువైద్య కళాశాలలోనే ఉన్న పరాన్న శాస్త్ర విభాగంలో సహాయ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. పశువులు మరియు కోళ్లలో బాహ్య పరాన్న జీవుల నివారణ అనే అంశం పైన ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా ఈ నివారణ చర్యలు ఎందుకు ముఖ్యమైనవి అని మాట్లాడుకుంటే, మనకు గుర్తొచ్చే బాహ్య పరాన్న జీవులు ఏవంటే పిడుదులు, గోమారులు, ఈగలు, మిన్నలు, దోమలు మొదలైనవి. ముందుగా పిడుదులు మరియు గోమారుల గురించి మాట్లాడుకుంటే, రోగకారక రక్త పరాన్న జీవులని ముఖ్యంగా అవి వ్యాప్తి చెందిస్తాయి. తమ ఆహారం కొరకు ఈ పిడుదులు పశువుల శరీరాన్ని అంటిపెట్టుకుని రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ రక్తం పీల్చడం వలన ఈ పిడుదులు రంధ్రాలను ఏర్పరుస్తూ ఉంటాయి. వ్యాధికారక కీటకాలైన ఈగలు, దోమల్ని కూడా ఈ పశువులపైన, చర్మం పైన ఉన్న రంధ్రాలు ఆకర్షిస్తూ ఉంటాయి మరియు పిడుదల వలన మాంసము, పాల దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. పశువులకు విశ్రాంతి లేకుండా చేసి మేతమేసే సమయాన్ని హరిస్తాయి. దీని వలన శరీర బరువు ఆశించిన మేరకు ఉండదు మరియు కొన్ని వ్యాధులు కలుగజేస్తాయి. అవి ఏంటంటే, దూడలలో టిక్ పెరాలసిస్. ఇది ఎలా వస్తుంది అంటే, పిడుదులు విడుదల చేసే విష పదార్థాలు రక్తంలో గ్రహింపబడి నాడీ కణాలని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ నాడీ కణాలు విచ్ఛిన్నం అవడం వలన కాళ్ల కండరాలలో పక్షవాతం గురవుతుందన్నమాట. దీన్నే టిక్ పెరాలసిస్ అంటారు. మరియు పిడుదులు ఆరోగ్యకరమైన పశువులకు కూడా వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అది ఎలాగంటే, అనారోగ్యమైన పశువుల రక్తాన్ని పీల్చి వెంటనే ఆరోగ్యకరమైన పశువుల మీద అవి రక్తాన్ని పీల్చడం వల్ల రక్తమూత్ర వ్యాధి అనగా బబీషియోసిస్ మరియు శోషరసగ్రంథ వ్యాధి అనగా థైలీరియోసిస్ ఇలాంటి వ్యాధులను వ్యాప్తి చెందిస్తాయి. ఈ వ్యాధులలో ఏం జరుగుతుందంటే, హై ఫీవర్ వచ్చి 2-3 రోజులలోనే పశువులు అధికంగా పాల దిగుబడి తగ్గిపోతుంది మరియు వ్యాధి బారిన పడి చనిపోతాయి కూడా. ముఖ్యంగా ఈ వ్యాధుల వలన రైతులకు చాలా నష్టం వాటిల్లుతుంది. పిడుదులు రక్తాన్ని పీల్చి పశువులలో రక్తహీనత కూడా కలుగజేస్తాయి. చర్మ సమస్యలైన దురద, అలర్జీ మరియు దద్దుర్లు కూడా ఎదురవుతాయి. ఎదుగుదల బాగా తగ్గిపోతుంది. పశువులు తమ శరీరమును ఈ పిడుదుల బారిన పడి గోడలకు, చెట్లకు రుద్దటం వలన పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్ల వలన ఇతర కీటకాలు కూడా పశువుల చర్మానికి ఆకర్షింపబడతాయి. పుండ్ల తీవ్రత ఎక్కువైనచో జ్వరం కూడా సోకుతుంది. పిడుదులని ఎలా గుర్తించవచ్చు? పశువుల చర్మంపై రాగి గింజ నుండి చింతగింజ పరిణామంలో ఈ పశువుల శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. వీటిని ఎలా నివారించాలి? బ్యూటాక్స్ అనే మందుని 2-4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొర్రెలకు లేదా మేకలకు డిప్పింగ్ పద్ధతిలో డిప్పింగ్ ట్యాంక్ లో మందు ద్రావణం కలిపి ఈ గొర్రెలను లేదా మేకలను ఈదేలాగా చేయాలి. గర్భంతో ఉన్న గొర్రెలను మినహాయించాలి. స్ప్రేయింగ్ లేదా పిచికారీ పద్ధతి తక్కువ పశువులు ఉన్న రైతులకు ఇది మేలైన పద్ధతి. వేప నూనె పైపూత కూడా వాడుకోనవచ్చు. ఇప్పుడు మిన్నలుల గురించి మాట్లాడుకుందాం. గొర్రె పిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇవి ఎక్కువగా చర్మంపై బతుకుతూ ఉంటాయి. చర్మంలో ఉండే కణజాల ద్రవాలను తీసుకుంటూ ఉంటాయి. ఇవి చెవి, భుజం, ముఖం, తోక మొదలైన భాగాల్ని ఎక్కువగా ఆశిస్తాయి. దీని వలన దురద, వాపు, చర్మంపై పసుపు రంగులో పొలుసులు కూడా ఏర్పడి పాలిపోవడం జరుగుతుంది. ఆ పొలుసులు కింద ఇవి దాక్కొని ఉంటాయి. రక్తస్రావం, వెంట్రుకలు రాలిపోవడం, పొలుసు రావడం ఇవి ముఖ్య లక్షణాలు. మిన్నల్లులని కంటితో చూడలేము. ఇవి కేవలం మైక్రోస్కోప్ ద్వారానే చూడాలి.

చూడగలుగుతాం. మిన్నలులు ఎలా నివారించవచ్చు? మిన్నలుల నివారణకు మొదటిసారిగా స్ప్రేయింగ్ లేదా డిప్పింగ్ పద్ధతిని పాటించాలి. స్ప్రేయింగ్ లేదా డిప్పింగ్ని చేసే ముందు ఆ పొలుసులను ఖచ్చితంగా తొలగించాలి. అలాగే పశువుల కొట్టాలలో కూడా మందులతో శుభ్రపరచాలి. కొత్తగా వచ్చే గొర్రెలు ఈ వ్యాధికి ముఖ్య కారణం, కావున ముందుగా కొత్తగా వచ్చిన గొర్రెలకి ట్రీట్మెంట్ చేయాలి. స్ప్రేయింగ్ లేదా డిప్పింగ్ లేదా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వలన వీటిని నివారించవచ్చు. దోమలు, దోమల గురించి తెలుసుకుందాం. దోమలు శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి, దురదను కలిగిస్తాయి, మరియు ఈ పుండ్లలో లార్వాలు ఉండి తర్వాత అవి మ్యాగట్స్ గా వృద్ధి చెందుతాయి. పశువులు చికాకు, అలసట, నీరసానికి లోనవుతాయి. పాల దిగుబడి కూడా తగ్గుతుంది. దోమల వల్ల కురం వ్యాధి, మెదడు వ్యాపు వ్యాధి ఇవి కూడా వ్యాపిస్తాయి. ఈ పశువులలో దోమల సమస్య తీవ్రంగా ఉంటుంది. వీటి నివారణ ఎలా చేయాలంటే, పశువుల పాకలో మరియు పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. పెద్ద పెద్ద దోమతెరలను రాత్రిపూట వినియోగించాలి. వేపాకు పొగ సాయంత్రం వేళలో వేయటం వలన కూడా దోమల బెడద నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇతర పిచికారీ మందులు వైద్య సలహా మేరకు వాడుకొనవచ్చు. ఇప్పుడు పేల గురించి తెలుసుకుందాం. గేద జాతి పశువులలో, కోళ్లలో, గొర్రెలలో వీటి తీవ్రత చాలా అధికం. పేలు పశువులను అంటుకొని ఉండి రక్తహీనత కలుగ చేస్తాయి. పాల దిగుబడి కూడా తగ్గుతుంది. వీటిని ఎలా నివారించాలంటే, గేదెల శరీరంపై పూర్తిగా వెంట్రుకలు తొలగించి పిచికారి మందును వాడాలి. గొర్రెలకు ముందు చెప్పుకున్న విధంగా డిప్పింగ్ పద్ధతిని పాటించాలి. కోళ్లకు డిప్పింగ్ లేదా స్ప్రేయింగ్ ఈ రెండు పద్ధతులను వాడుకోవచ్చు. ఇప్పుడు మనం జోరీగల గురించి తెలుసుకుందాం. ఈ జోరీగలు పశువులలోనూ, కోళ్లలోనూ, కుక్కలలోనూ కూడా మనం చూడవచ్చు. ఇవి రక్తాన్ని పీల్చి రక్తహీనతను కలగజేస్తాయి, మరియు ఇవి వ్యాధికారక క్రిములను కూడా వ్యాప్తి చెందిస్తాయి. సర్రా, మశూచి ఇలాంటి వ్యాధులు గొర్రెలకు ఈ జోరీకల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటి నివారణ బ్యూటాక్స్ వల్ల చేయొచ్చు. 2 నుంచి 4 మిల్లీలీటర్ల బ్యూటాక్స్ ని 1 లీటర్ నీటికి కలిపి పశువుల పైన మరియు పశువుల పాకలో పిచికారీ చేయడం వల్ల ఈ జోరీకల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదా వేప నూనెని పశువు శరీరంపై పూత వేసి కూడా వీటిని నివారించవచ్చు. ఈగలు, ఈగలు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. వీటి వలన చాలా రకాలైన వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరస్ వ్యాధులు మరియు పరాన్నజీవులు ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి. పాలు మరియు మాంసం ఉత్పత్తి ఈగల వలన గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా మనం వీటిని నివారించాలంటే పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈగలు వీటి గుడ్లని పేడలో పెడతాయి కాబట్టి ఎప్పటికప్పుడు పాకలో నుండి పేడను తొలగించాలి. చనిపోయిన పశు కళేబరాలను వెంటనే తీసివేయాలి. గాలి మంకాలను వాడితే తేమను చాలా వరకు అరికట్టవచ్చు. ఈగలు రాకుండా మెష్ని కూడా అమర్చుకోవచ్చు. పశుశాల గోడలకు బంకపూత కాగితాలను అంటించుకున్నచో ఈగలు చేరి ఆ బంకపూత కాగితాలకు అంటుకొని వీటిని శుభ్రం చేయటం తేలికవుతుంది. మరియు బెల్లము, మందు ద్రావణం కలిపిన ద్రావణాన్ని గోడలపై లేదా గోతాలపై ఈగలు ఎక్కువగా ఉన్న చోట ఉంచినప్పుడు అవి అక్కడ ఆకర్షింపబడి ఈ మందు ద్రావణం వలన చనిపోతాయి. ఒక రకమైన కాంతిని విచ్ఛిన్నం చేసే లైట్ ట్రాప్లను కూడా ఉపయోగించి వీటిని అరికట్టవచ్చు. ఇప్పుడు క్లుప్తంగా బాహ్య పరాన్నజీవుల నిర్మూలన గురించి తెలుసుకుందాం. మిన్నల్లుల నివారణకు చర్మంపై రాయడానికి బెంజైల్ బెంజోయేట్, క్యాండెడ్, కిస్కిన్, క్యూరా బ్లీచ్ లాంటి ఆయింట్మెంట్లను వాడితే మంచిది. గోమారులు, మిన్నల్లులు, పేలు మొదలగు బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకై మందులతో పాటు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ 50 కిలోల శరీర బరువుకు 1 మిల్లీ చర్మం కింద వేయించాలి. డెమోడెక్స్ రకం మిన్నల్లులు నిర్మూలనకు ఈ ఇంజెక్షన్ను వారం వ్యవధిలో 4 లేదా 5 సార్లు వేయించాలి. బాహ్య పరాన్నజీవుల వల్ల చర్మంపై ఏర్పడిన గాయాలు, పుండ్లలో బ్యాక్టీరియా వృద్ధి కాకుండా వాటిని యాంటీసెప్టిక్తో శుభ్రం చేయించాలి. అవసరాన్ని బట్టి యాంటీబయోటిక్లను కూడా వాడొచ్చు. దోమలు రాకుండా నివారణ కోసం సాయంత్రం వేళలో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు వేపాకు పొగ లేదా జామాయిల్ ఆకు పొగ గాని వాడితే ఉపయోగం ఉంటుంది. బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు వాడే మందుల్ని స్ప్రేయింగ్, డిప్పింగ్, డస్టింగ్ ఇలాంటి పద్ధతుల్లో వాడితే మంచిది. స్ప్రేయింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మందులు పశువుల కళ్ళల్లో, నోటిలో పడకుండా జాగ్రత్త వహించాలి. డిప్పింగ్ సమయంలో గొర్రెల్ని మందుల ద్రావణంలో కనీసం 5 నిమిషాలు ఉంచితే మంచిది. 2 లేదా 3 మాసాలకు ఒకసారి డిప్పింగ్ చేయించాలి. గొర్రెలకు, మేకలకు ఈ పద్ధతి చాలా మంచిది.
ఇక బాహ్య

0: పరాన్న జీవులు ఎక్కువగా ఉండే శరీర భాగాల్లో డస్టింగ్ చేయడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. మందులని పశువుల కళ్ళల్లో, నోట్లో, ముక్కులో పడకుండా జాగ్రత్త వహించాలి. పశువుల వెంట్రుకల్ని కత్తిరించడం, ప్రతిరోజు గ్రూమింగ్ లేదా దువ్వడం చేయడం ద్వారా పేలు మరియు మిన్నలులని నిర్మూలించవచ్చు. వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పశువుల శాలలను, గోడలను, గోడల మధ్య పగుళ్లలో క్రిమి సంహారకాలను పిచికారీ చేయించాలి. గోమారులు పశువు నుంచి వేరే పశువుకు పాకకుండా బాహ్య పరాన్న జీవులు నిర్మూలించిన తర్వాతే మిగతా పశువులతో కలవనీయాలి. షెడ్లను ఫ్యూమిగేట్ చేయించాలి. షెడ్ల లోపల పరిసరాల్లో సున్నం చల్లాలి. బాహ్య పరాన్న జీవుల సమస్య వల్ల పశువుల్లో రక్తహీనత అనేది వస్తుంది అని మనం ఇందాక చూసుకున్నాం. సో దానికి రక్తహీనత సమస్య ఉన్న పశువుల్లో ఫెరిటాస్ మాత్రలు లేదా బెల్లం నీటిని విరివిగా వాడినచో దీన్ని అరికట్టవచ్చు. గొర్రెల పాలనలో ముఖ్యంగా గొర్రెల్లో బాహ్య పరాన్న జీవుల ప్రభావం గురించి మాట్లాడినట్లయితే, గొర్రెల శరీరంపై గోమారులు, మిన్నల్లులు, పేలు, నల్లులు, పిడుదులు, దోమలు, జోరీగలు ఇలాంటివన్నీ రక్తాన్ని పీల్చి రక్తహీనతకు గురి చేస్తాయి. వీటి వల్ల గొర్రెలు చికాకు పడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు వస్తాయి. బాహ్య పరాన్న జీవులు అనేక వైరల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోవల్ వ్యాధుల్ని కూడా వ్యాపింపజేసి గొర్రెలకి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. మరియు గొర్రెల ఉప ఉత్పత్తుల నాణ్యత కూడా తగ్గి ఆర్థికంగా గొర్రెల కాపలాదారులు నష్టపోవాల్సి వస్తాయి. ఇలాంటి నష్టాలు ముఖ్యంగా ఏమున్నాయో చూద్దాం. రక్తహీనత. గొర్రెల్లో తీవ్రంగా రక్తహీనత ఉంటుంది. గొర్రెలు మేతని సరిగ్గా తినలేవు, నెమరు కూడా సరిగ్గా వేయలేవు. వీటిలో ఆశించినంతగా పెరుగుదల ఉండదు, బరువు తగ్గిపోతాయి. ఈ బాహ్య పరాన్న జీవులు చర్మంపై కుట్టడం వలన గొర్రెల చర్మంపై పుండ్లు ఏర్పడి ఇతర వ్యాధులు కూడా గొర్రెలకు సోకే అవకాశం ఉంది. చర్మ పరిశ్రమలకి కూడా ఈ చర్మము వల్ల నష్టం కలుగుతుంది. ఉన్ని నాణ్యత కూడా తగ్గిపోతుంది. మనం ఎలా గుర్తించాలి గొర్రెలలో బాహ్య పరాన్న జీవుల సమస్య ఉందని? ఎలా గుర్తించగలమంటే, ముఖ్యంగా గొర్రెల్లో ముక్కు పురుగు ఉంటే తరచుగా తలను ఆడిస్తూ ఉంటాయి, విదిలిస్తూ ఉంటాయి, చీదుతూ ఉంటాయి, తుమ్ముతూ ఉంటాయి, ముక్కు నుండి రసి కారుతూ ఉంటుంది. గొర్రెల చర్మం పైన పుండ్లు ఏర్పడి కుళ్ళిపోయిన వాసన చర్మం పైనుంచి వస్తుంది. రసి కూడా కారుతూ ఉంటుంది. అంతేకాక ఈ విధమైన పుండ్లు ఉన్న గొర్రెల చుట్టూ ఈగలు ఎక్కువగా ముసురుకొని ఉంటాయి. మ్యాగట్స్ కూడా ఈ పుండ్ల నుంచి బయటికి వస్తూ లోపలికి వెళ్తూ కనిపిస్తూ ఉంటాయి. గోమారులు, మిన్నలులు, పేలు, పిడుదులు, దోమలు, జోరీగల వలన ముఖ్యంగా ఎక్కువ దురద వస్తుంది. గొర్రెలు వాటిని పళ్ళతో గాని, కాళ్లతో గాని, కొమ్ములతో గాని తరచూ గీరుకుంటూ ఉంటాయి. తీవ్రంగా ఉన్నప్పుడు గోడలకు గాని, ఇనుప కంచెలకు గాని లేదా గట్టిగా ఉండే వస్తువులకు గాని శరీరాన్ని ఆరించి గీరుతూ ఉంటాయి. బాహ్య పరాన్న జీవుల నియంత్రణలో డిప్పింగ్ పద్ధతిని వివరించి చెప్తాను. ముఖ్యంగా గొర్రెల్లో మరి మేకల్లో ఉన్నిని కత్తిరించడానికి ముందు బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు, గొర్రెల చర్మం ద్వారా పరాన్న జీవుల నిర్మూలనకు ఏవైనా మ్యాగట్స్ లేదా పురుగులతో ఉన్న గాయాలున్నప్పుడు ఏం చేయాలి?
1: ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు మరియు కోళ్లల్లో బాహ్య పరాన్న జీవుల నివారణ గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్ల్యు దీప్తి గారి ప్రసంగం విన్నారు. పల్లె సీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు 2026 మహిళల ఆసియా టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

మరి అతిథి దేవోభవ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా మూసపేట. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్ జీ, సక్కుబాయి. హాయ్. మరి ఆన్సర్ అయితే రాంగ్ పంపించారు. ఎస్, ఆచార్య సుశ్రుతుడు హాయ్. హైదరాబాద్ బాబురంపేట నుంచి సంతోష్, సుప్రియ. కానూరు నుంచి తాతారావు హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, ఎస్ ఇట్స్ రైట్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ముంబై నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ హాయ్, రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుమని పెడన హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నూనె నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రుతిక, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి హాయ్, ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య కర్నూలు హాయ్, బ్రహ్మయ్య గారు ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన హాయ్ భాస్కర్, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ బిజిలి వెంకటేష్ శ్యామల హాయ్, కరెక్ట్ ఆన్సర్. మోరిపల్లె నుంచి పంతడి శ్రీనివాసరావు గంగాభవాని హాయ్, ఎలా ఉన్నారు, కోనసీమ జిల్లా, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హడబ నుంచి శ్వేతలక్ష్మి నిష్కాన్ హనీ హాయ్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గద్వాల జిల్లా ఎర్రమల్లి నుంచి, వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మభాయి, శ్రీవాణి, జగదీశ్, శివరాణి హాయ్, అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నూతి సత్యానంద్ హయత్ నగర్ హాయ్, ఆన్సర్ ఏది, ఏది, ఎస్. మరి ఆప్షన్ ఏ నబీనా అని చెప్పేసి మనకి చాలా మంది మెసేజెస్ పంపించేశారు. ఎస్, చిరంజీవి నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, హంపాపురం గ్రామం హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి రెండో క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఎస్, ఆప్షన్ ఏ అందాల రాక్షసి, ఆప్షన్ బి కరెంటు తీగ. ఎస్, ఆప్షన్ ఏ నబీనా అని చెప్పి 8662488114 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బేబీ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

బేబీ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము మనసును మనసయ్యంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, నా ప్రేమను చేపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? మరి మనకు ఎవరెవరు మెసేజ్ పంపించేశారు? చిరంజీవి నాగభూషణ్, ఒగ్గ శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తాతారావు కరెక్ట్ ఆన్సర్, అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ నరసింహ యాదవ్, సక్కుబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, శివప్రసాద్ హాయ్ కరెక్ట్ ఆన్సర్, శ్వేత, లక్ష్మీ నిష్కాన్, హనీ కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఇంకా పాలంపూలయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ మనకుర్తి గ్రామం హాయ్ కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శుభరణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియాన్స్ రుత్విక కరెక్ట్ ఆన్సర్, హిమవంత్ కుమార్ విజయవాడ వన్ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పంతరి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

గోవర్ధన్ రావు ఇంద్రభాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాభాయి, మోతిభాయి, ఆత్మకూరు, దేవరపల్లి, హాయ్ అందరికీ. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూరు, హాయ్. ఏ క్వశ్చన్ కిది? సెకండ్ క్వశ్చన్ కినా? సెకండ్ క్వశ్చన్ పంపించిన ఆన్సర్ అయితే కనుక రాంగ్ ఆన్సర్. ఎస్, విజిల్ వెంకటేష్, శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ బి లావణ్య త్రిపాఠి. నా ప్రేమను చేపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ బి లావణ్య త్రిపాఠిన. 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: రావు కండ్రాతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పిఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే 0 బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, 0 బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం 0 బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ

3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా, అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం NDA ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ

గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడి చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన

0: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాల జీడీపీ డబుల్ వేగంతో దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా 20% దాటిందని పేర్కొన్నారు. 21 ఏళ్లలో బ్రిక్స్ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. భారత్లో ప్రస్తుతం 120కి పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయని, 2 లక్షలకు పైగా స్టార్టప్స్ రన్ అవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు పరిశ్రమలను కూడా అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలపై యువతకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడం నిరంతర ప్రక్రియ అని, పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్బంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజులు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు ఉచిత తాత్కాలిక విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అధికృత గణేష్ మండపాలకే ఉచిత విద్యుత్ వర్తిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ సందర్బంగా అటవీ అమరవీరులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. రాష్టంలో నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని, బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వివర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ అంచనాతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను ప్రజలకు అందివ్వాలన్నారు. అత్యవసర సహాయం కోసం 1102 1070 1800 4250 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో రేపు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏలూరు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డిప్యుటేషన్ అధికారులు, సిబ్బంది భక్తి నిబద్దతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. కేరింత మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ మిలమిల అంటూ, కుమారి 21F మూవీల నుంచి మేఘాలు లేకుండా అంటూ, చెలో మూవీ నుంచి అమ్మాయి చెల్లో అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ అని మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టూడియోల సమయం 8:30 కావస్తుంది. ఈ సమయంలో మీరు వింటారు
1: చిత్రగీతాలు. మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖర. ఆవిష్కరణలు పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

0: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026పై ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19వ తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి

పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 103 డాలర్ల వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ 4,347 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత, సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్ జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం, ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్ జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. రోబో మూవీలో నుంచి నీలో వలపు అంటూ గౌతమి పుత్ర శతకర్ణి మూవీలో నుంచి ఎక్కి మీద అంటూ శ్రీమంతుడు మూవీలో నుంచి చారుశీల అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

అభినందన చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆకతాయి కోరిక కొరుక్కుతుంటుంది. ప్రియునితో ఆ చిలిపి ఆశ చిటికలోన తీర్చేయిన, మంత్రమేసి మాయ చేసి లాలించిన అంటున్న ఈ ప్రేయసి పాట ఏమిటో మీరు వినేయాలంటే ఎస్పి బాలు చిత్రపాడగా సిరివెన్నెల రచనలో కోటి సంగీతం అందించగా గోవింద గోవింద చిత్రం నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. అభిలాష చిత్రం నుంచి సంధి పొద్దుల కాడ అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. ఈ ప్రియుడు ఎన్నెన్నో కాలాలు వేచి చూశారట, ఎన్నెన్నో గాలాలు వేశారట తన మనసు అడిగే చిలిపి ప్రశ్నల కోసం. మరి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ వెన్నెల మాత్రం రాదు అంటున్న ఈ ప్రియుడు తన ప్రశ్నలు అడిగాడో లేదో తెలుసుకోవాలంటే ధర్మక్షేత్రం చిత్రం నుంచి వేజుడి రచనలో, ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు చిత్ర పాడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. ఈ ప్రియుడు కుంకుమల్లే మారిపోతాడట. ఎందుకంటే ఈ నెల్లూరు నిర్జన స్నానం ఆడేటప్పుడు పసుపులా పూసుకునేటందుకట. తన అందులేక మువ్వల తనని మార్చుకుంటున్నా అంటున్నా. ఈ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే ఒకే ఒకటి చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడగా ఏఎం రత్నం శివగణేశన్ రచనలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

దళపతి చిత్రం నుంచి సుందరి అంటూ వింటూ ఆనందించారు కదా. నీ మాటలే వేదమంత్రం, నువ్వే నా ప్రపంచం, నీ మోయలేనంటూ నీ హృదయాన్ని నాకు అందించావు, నేనున్నానంటూ ఆ హృదయాన్ని నాలో దాచేశాను. అటు నీ పాట ఏమిటో మీరు వినేయాలంటే మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజిత పాడగా చంద్రబోస్ రచనలో దేవ సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: స్టూడియోల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆ పాత మధుర గీతాలు వింటూ.

ఛాంగు రే ఛాంగు ఛాంగు రే ఛాంగు రే బంగారు రాజా ఛాంగు.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకై అండ్ జై హింద్ అండ్ షలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:53. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

హలో హలో హలో హలో సార్, ఓకేనా సార్? నా వాయిస్ కూడా వస్తుంది సార్. సార్ ఇంకో నెంబర్ చేసేయండి సార్.

0: హలో, సెకండ్
1: ఓకే ఓకే సార్,
0: నా
1: వినపడుతుంది.
0: వాయిస్ వస్తుందా?
1: వస్తుంది.
0: వినపడుతుందా?
1: వినపడుతుంది సార్.
0: ఒక్క నిమిషము. ఓకే, మీ వాయిస్, నా వాయిస్, ఇద్దరు వాయిస్ రేడియోలో వస్తున్నాయి.
1: ఓకే ఓకే. ఒకసారి ఏర్లేకి ఇచ్చి తీసేయండి సార్, అది ఏర్లేకి.